శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 4వ తేదీ శనివారం. సమయం 5:54. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి.
1: వ్యాప్తమైంది అందు ప్రాణాయామం కీలకాంశం. ప్రాణాయామ ప్రయోజనం ఇంత అంతా కాదు. ప్రాణాయామైర్ దహేద్దోషాన్ అని ధర్మశాస్త్రం చెప్పింది. అంటే ప్రాణాయామం వలన ఇంద్రియ దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు దాని వలననే కుండలిని ఉద్బుద్ధమయ్యి షట్చక్రములందు ప్రవేశిస్తూ అనేక శక్తులను ప్రసాదిస్తుంది. చివరకు సహస్రారమునకు చేరి అమృత సిద్ధిని కూడా కలిగిస్తుంది. ఇంకా అనేక విధాల ప్రయోజనాలు ప్రాణాయామం ఉండటం వల్ల మన మహర్షులు ప్రాణాయామం విషయంలో చాలా శ్రద్ధతో మార్గదర్శనం చేశారు. ప్రత్యేకంగా ప్రాణాయామం చేయండి అని చెప్తే చేయము అని ప్రతి కర్మాచరణకు ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకునే ముందు ఓం భూహు ఓం భువః అంటూ ప్రాణాయామం చేసేటటువంటి విధానం ఏర్పరిచారు. అలా రోజూ అనేక పర్యాయాలు ప్రాణాయామం చేసే అవకాశం కల్పించారు. కానీ దురదృష్టవశాత్తు ఓం భూహు అనగానే ముక్కు పట్టుకొనటం జరుగుతోంది తప్ప ప్రాణాయామం చేయటం లేదు. పురోహితులు కూడా ఓం భూహు అనగానే ముక్కు పట్టుకోండి అంటున్నారు తప్ప ప్రాణాయామం చేయాలని ఆ విధానం చెప్పటం లేదు. అంటే వారు చేయటం లేదన్నమాట. అలా మన మహర్షులు ఏర్పరిచిన మంచి వ్యవస్థ వ్యర్థమైపోతోంది. అలా కాక ఆ సమయంలో ప్రతివారు తప్పక ప్రాణాయామం చేయాలి. శాస్త్రము ప్రాణాయామ విధానాన్ని ఇలా చెప్పింది. సవ్యాహృతీం సప్రణవాం గాయత్రీం శిరసాసహ అని. అది ప్రాణాయామ లక్షణం. అంటే ఓం భూహు ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం అనేవి సప్తవ్యాహృతులు. పిదప ప్రణవం అంటే ఓంకారం చెప్పి తత్సవతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రం చెప్పాక ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సు

0: వరోం అనే గాయత్రి శీర్షం పలకాలి. అలా చెప్తూ పూరక కుంభక రేచకాలు అంటే గాలి పీల్చటం, కుంభించటం, ఆ గాలిని వదలటం చేయాలి. ఈ విధానం ఒక్కమారు తెలుసుకుంటే ఎప్పుడూ చేయవచ్చు. అలవాటు పడితే ఇదంతా అనుకోకుండానే జరిగిపోతుంది. స్థూల శరీరాన్ని వదలి సూక్ష్మ శరీరం లేచిపోవటమే మరణం. అలా రెండు శరీరాలు అప్పటిదాకా అవినాభావంగా ఉండి వేరయ్యే సమయంలో కొన్ని వేల తేళ్ళు మండ్రగబ్బలు పీకినంత బాధ కలుగుతుంది. అదే మరణ బాధ. ప్రాణాయామం చేసేవారికి స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరము ఏ ప్రయాస లేకుండా లేచిపోతుంది. వారికి మరణబాధ ఉండదు. కాళిదాసు రఘువంశజులను గూర్చి చెప్తూ శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అంటాడు. అంటే రఘువంశరాజులు తుదకు యోగంతో శరీరాన్ని వదిలేవాళ్ళుట, మనం రోగంతో శరీరాన్ని వదులుతున్నాము, మరణబాధ విపరీతంగా పొందుతున్నాము. కాబట్టి ప్రత్యేకంగా చేయకపోయినా నిత్యకృత్యాలలో సంకల్పం చెప్పే ముందు కేవలం ముక్కు పట్టుకొనటం కాక పద్ధతిగా ప్రాణాయామం చేసి దానివలన లౌకిక అలౌకిక ప్రయోజనాలన్నీ సాధించుకొనగలగాలి.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి.

మీరింతవరకు అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

నూనె గింజల పంటల్లో రైతులు చేసుకోవాల్సిన పొలం పనులేంటో గుంటూరు లామ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా పొద్దుతిరుగుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్లో పొద్దుతిరుగుడు పంటను తేలికపాటి నేలల్లో జూన్ 2వ పక్షం నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను ఏకపంటగాను లేదా వేరుశనగ కంది కొర్ర పంటలతో అంతర పంటగాను వేసుకోవచ్చు. భూమిని 4-5 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కి చేసి తర్వాత చదును చేసి విత్తనం వేసుకోవాలి. ఎకరాకి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. విత్తనాలను విత్తే ముందు 14 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పంటకు ఎకరాకి 24 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అవసరమవుతాయి. భూసార పరీక్ష ద్వారా భాస్వరం నేలలో మధ్యస్థ నుండి ఎక్కువగా ఉన్నట్లయితే భాస్వరం ఎరువులు వాడవలసిన అవసరం లేదు. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకి 55 కిలోల జిప్సం వేసుకోవాలి. సరైన మొక్కల సాంద్రత కోసం తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుండి 25 సెంటీమీటర్లు, అదే బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. కలుపు నివారణ కోసం పెంటిమిథాలిన్ 30% ఈసీ మందును లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. విత్తిన 10 నుండి 15 రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యవంతమైనటువంటి మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేసుకోవాలి. ఖరీఫ్లో ఎక్కువగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి దీని నివారణ కోసం ఇప్రోడియాన్ 25%, దీంతోపాటు కార్బన్ డీజం 25% మందును 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. నెక్రోసిస్ వైరస్ ఎక్కువగా ఆశించేటటువంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమితాక్సం 4 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక ఆముదం

పంట విషయానికి వస్తే జూన్ మాసంలో వేసినటువంటి ఆముద పంటలో 15 నుండి 20 రోజుల తర్వాత కుదురుకు ఒక మొక్క ఉండేలాగా ఒత్తు మొక్కలను పీకేసుకోవాలి. అదే సమయంలో మొలవన్ చోట కొత్త గింజలను వేసుకోవాలి. మొక్కలు మొలిచిన చోట 20 రోజులకు అంతరకృషితో పాటు ప్రతి వరుసకు నీటి సంరక్షణ సాళ్ళు వేసుకున్నట్లయితే నీరు మట్టి సంరక్షణ జరిగి పంట ఎదుగుదలకు బెట్ట పరిస్థితులను తట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. పంట 25 నుండి 30 రోజులు ఉన్న చోట కలుపు నివారణ కోసం గుంటక లేదా గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. గాలిలో తేమ, నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో మొలక కుళ్ళు తెగులు సోకి ఆకులు వాడి కుళ్ళిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మెటలాక్సిల్ పొడి మందును 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పంట మీద పిచికారీ చేసుకోవాలి. వర్షాధారంగా ఆముద పంట సాగు చేయటానికి ఈ నెల చివరి వరకు అనుకూలంగా ఉంటుంది. రైతులు మంచి దిగుబడినిచ్చే రకాలు లేదా సంకరజాతి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవచ్చు. ఎకరాకి 2 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలి దున్నుకోవాలి. విత్తేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే సూటి ఎరువులను వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బోనేటెడ్ పొడి మందును కలిపి విత్తన శుద్ధి చేయటం వల్ల మొలక కుళ్ళు తెగులు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఇంకా కొంతవరకు వడల తెగులను అరికట్టుకోవచ్చు. వడల తెగులు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బోనేటెడ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎక్కువ దిగుబడి కోసం సిఫార్సు చేసిన 90x60 సెంటీమీటర్ల కనీస విత్తు దూరం పాటించాలి. అంటే 90 సెంటీమీటర్ల మొక్కల మధ్య, 60 సెంటీమీటర్లు మొక్కల్లో వరుసల మధ్య కనీస దూరం పాటించాలి. డ్రిప్ పద్ధతిలో లేటరల్కు లేటరల్కు మధ్య 120 సెంటీమీటర్లు, డ్రిప్కి డ్రిప్కి మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చేసి 4 లీటర్లు డిశ్చార్జ్ గల డ్రిప్పులు వాడి 2 నుంచి 8 గంటల వ్యవధిలో 3 రోజులకొకసారి నీటిని ఇస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఎద్దుల వెంట గొర్రుతో విత్తడం, బోదెల మీద చేతితో విత్తడం మామూలు పద్ధతి. అయితే అనంత విత్తు పరికరంతో ఆముదాన్ని తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ఆముదంలో 1:5 నిష్పత్తిలో అంతర పంటలుగా వేరుశనగ, 1:2 నిష్పత్తిలో సజ్జ లేదా జొన్న లేదా గోచిక్కుడు లేదా అలసంద పంటలను వేసుకోవచ్చు. 1:1 నిష్పత్తిలో కంది పంటను వేసుకోవచ్చు. ఇక నువ్వు పంట విషయానికి వస్తే నువ్వు పంట నీటి ముంపును తట్టుకోలేదు, కాబట్టి తేలికపాటి నీటి తళ్ళు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 రోజుల నుండి 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వు పంటలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిలో తామర పురుగులు, పచ్చదోమ పురుగుల విషయానికి వస్తే వీటి పిల్ల తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన్ని చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి. ఇలా చేయటం వల్ల ఆకులు పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. వీటి నివారణ కోసం డైమిథియట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి తెల్ల నల్లి. ఈ పురుగు ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు మారి ఈనెల పొడవుగా సాగి కింది వైపుకు ముడుచుకొని పోయి దోణి ఆకారంగా మారి పాలిపోతాయి. నివారణ కోసం 5% వేపగింజల కషాయం లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్లు లేకపోతే డైమిథియట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమ్డాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక వెర్రి తెగులు విషయానికి వస్తే ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తూ ఉంటుంది. మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసినటువంటి పంటలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తెగులు సోకిన మొక్కల్లో పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ కోసం తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టుకోవాలి. పైరు మీద డైమిథియట్ 2 మిల్లీలీటర్లు లేదంటే ఇమ్డాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ తెగులు వ్యాప్తి చేసే దీప పురుగులను నివారించుకోవాలి. ఇంకొకటి వేరు కుళ్ళు, కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు సోకినటువంటి మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి వేలాడుతూ ఉంటాయి. తర్వాత ఆకుల అంచులు లోపలికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదంటే పాక్షికంగా కుళ్ళిపోతాయి. తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాల సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు ఇంకా పంట అవసరం

వర్షాలపై జీవిస్తుంది. భూమిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఈ తెగుల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. తెగులు నివారణ కోసం కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదంటే మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆకుమచ్చ తెగులు విషయానికి వస్తే, ఆకుల మీద కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగినటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణ కోసం తెగులు ఉధృతిని బట్టి కార్బండిజం 1 గ్రాము లేదంటే మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి అని తెలియజేస్తున్నారు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం

0: ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన, ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆ ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు

0: అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రాజస్థాన గుజరాత రాజ్యయోః ఏకదివసీయ యాత్రాయై ప్రస్థాస్యతి. ప్రధానమంత్రి సర్వప్రథమం రాజస్థానస్య యాత్రాం కరిష్యతి, యత్ర అసౌ అద్య ప్రాతఃకాలే జోధపుర విమానపత్తనస్య నూతన టర్మినల్ ఇతి భవనస్య ఉద్ఘాటనం కరిష్యతి. 80+ 400 కోటి రూప్యకాణాం ఇయం పరియోజనా వార్షికం 20 లక్ష యాత్రిణః సంచాలయితుం పరికల్పితమస్తి. అసౌ జోధపురే సంశోధిత ఉడ్డయన యోజనాయాః శుభారంభోపి విధాస్యతి. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం విమానన ఆధారిత వికాసస్య అగ్రిమచరణస్య గతిం వర్ధయితుమస్తి. ఏతదనంతరం శ్రీమోదీ బాలోతరా నగరస్య యాత్రాయాం భవిష్యతి, యత్ర అసౌ అద్య మధ్యాహ్నే ప్రాయః 6,000+ కోటి రూప్యకాణాం వికాస పరియోజనానాం లోకార్పణం, ఉద్ఘాటనం, ఆధారశిలాంచ స్థాపయిష్యతి. శ్రీమోదీ రాజస్థాన ప్రశాసనస్య విభిన్న విభాగేషు నియుక్తేభ్యః ప్రాయః 45 యువకేభ్యః నియుక్తిపత్రాణ్యపి ప్రదాస్యతి. అనంతరం సాయంకాలే ప్రధానమంత్రి మోదీ గుజరాతస్య యాత్రాం కరిష్యతి. పాకిస్తాన దేశాత్ సీమాపారస్య భయోత్పాదనస్య నిరంతర ప్రయోజకత్వస్య ప్రతిక్రియారూపేణ సింధు జలసంధి స్థగితః అస్తి. గతరాత్రౌ నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కుర్వన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయస్వాలః అవదత్ యత్ సింధు జలసంధి విషయే భారతస్య స్థితిః సుసంగతా అస్తి. సహ అవదత్ యత్ పాకిస్తాన దేశః సీమాపారస్య భయోత్పాదనస్య సమర్థనం విశ్వసనీయ రూపేణ అపరివర్తనీయ రూపేణ చ త్యక్తవ్యం. తీస్తా నద్యాః సమగ్ర ప్రబంధన పునర్స్థాపన పరియోజనాయాః విషయే శ్రీ జాయస్వాలః బాంగ్లాదేశస్య వికాస సాహాయ్యం ప్రతి భారతస్య దృష్టిః అపి ప్రకటితవాన్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ, కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహాన చ ఎల్ నీను ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టేః తస్య ప్రభావస్య చ స్థితిం సమీక్షితవంతౌ. శ్రీ షాహ సభాయాం అవదత్ యత్ ఎల్ నీను ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టిం సంభావిత అనావృష్టేః స్థితిం చ ప్రశాసనం నిరంతరం నిరీక్ష్యమాణమస్తి. అద్యావధి సంపూర్ణ రాష్ట్రీయ రాజధాన్యాం 1,02,000 గణనా ప్రపత్రాణి అంగీకృతాని. దిల్ల్యా ముఖ్య నిర్వాచనాధికారిణ కార్యాలయస్య అనుసారం దిల్ల్యాం

0: मतदातृसूच्यां विशेष गहन पुनरीक्षणस्यांश रूपेण प्रायः 14,000+33,00,000 प्रपत्राणि अधुना यावत् वितरितानि सन्ति। सम्प्रति दिल्ल्यां मतदातृ गणना प्रपत्राणां प्रतिगृहं वितरणं प्रचलति। अन्तिम मतदातृ सूची अक्टूबर मासस्य 7 दिनांके प्रसारयिष्यते। पुरुषाणां क्रिकेट प्रतिस्पर्धायां भारत इंग्लैंड देशयोः मध्ये द्वितीया 20-प्रति20 अन्ताराष्ट्रिय स्पर्धा अद्य मैनचेस्टर इत्यत्र भविष्यति। स्पर्धा भारतीय समयानुसारं सायं 7 वादने प्रारप्स्यते। चेस्टर ले स्ट्रीट इत्यत्र वृष्टिकारणात् 5 स्पर्धानां श्रृंखलायाः प्रथमा स्पर्धा निरस्तीकृता आसीत्। तृतीया स्पर्धा जुलाई मासस्य 7 दिनांके नॉटिंघम इत्यत्र क्रीडिष्यते। ब्रिस्टल साउथहैम्प्टन इत्येते नगरे 20-प्रति20 अन्ताराष्ट्रिय श्रृंखलायाः अन्तिमयोः द्वयोः स्पर्धयोः आतिथ्यं करिष्यतः, यत् जुलाई मासस्य 11 दिनांके समाप्यते। एतदनन्तरं भारत इंग्लैंड देशौ 3 स्पर्धानाम् एकदिवसीयाम् अन्ताराष्ट्रिय श्रृंखलां क्रीडिष्यतः। इति वार्ताः।
1: వన్ అట్ 2.2 మెగాహెడ్స్ పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 61వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక ప్రసారమవుతుంది. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:30 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ రేడియో సెట్స్లో వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో దేశభక్తి గీతం వింటారు. అనంతరం 7:35 ఉదయరేఖలు కార్యక్రమంలో మరికొన్ని అంశాలు ప్రసారమవుతాయి. ఇందులో విప్లవ చైతన్య స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు, శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా మూలాధార బంధం కథానిక ప్రసారమవుతుంది. రచనా పఠనం శ్రీమతి వై పాప. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ పి సూర్యారావు. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావంతనం శ్రీనివాసరావు గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం వారు సమర్పించే వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ వార్తా విభాగం వారు సమర్పిస్తారు. ఇక 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:30 స్టంప్డ్ సీజన్ 5th edition ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి కీర్తనలు ప్రసారమవుతాయి. ఇంకా శ్రీరామనామాకృత అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు, ఇంకా బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి కొన్ని విశేషాలు, లలిత గీతాలు ఉంటాయి. 2:30 చిత్రగీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ కార్యక్రమం ఉంటుంది. 4:30 హిందీ పాఠం 8వ తరగతి విద్యార్థులకు తెనాలిరామ్ కి చతురాయి ఈ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షరి. 4:45 జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధమ్మ బృందం వారిచే జానపద గీతాలు. 5:00 చిత్రగీతాలు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్థానికంగా దొరికే పండ్లతో విలువ

హరిత పదార్థాలు. డాక్టర్ వి మంజువాణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏ మీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బాలోత్రాలోని పంచ్ప్రద వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జూలై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ

0: త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు $440 బిలియన్ నుండి $530 బిలియన్, అలాగే ఇతర ఎగుమతులు సుమారు $421 బిలియన్ నుండి $470 బిలియన్ పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $863 బిలియన్ గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRAS 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో CCRAS చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్బంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

0: దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000 పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 61వ శ్లోకం.

యంత్రారూఢాని. రంగుల రాట్నం వంటి యంత్రంలోకి ఎక్కిన సర్వభూతాన్ని, జీవులందరినీ మాయయ తన అధీనంలో ఉన్న యంత్రశక్తి చేత భ్రామయన్ త్రిప్పుతున్నట్టి, అంటే యాంత్రిక ఇవ యంత్రవిద్యా నిపుణుడి వలె ఈశ్వర, అందరిలోనూ అంతర్యామిగా ఉండే పరమాత్మ, సర్వభూతాన్ని దేహాభిమానం అనే యంత్రంలో ఎక్కిన జీవులందరినీ మాయయా తన అధీనంలో ఉన్న మాయ అనే శక్తి చేత భ్రామయన్ త్రిప్పుతున్నవాడై సర్వభూతానాం జీవులందరి యొక్క హృద్దేశే హృదయ ప్రదేశంలో తిష్ఠతి కదలకుండా ఉంటున్నాడు.

అర్జున, జనులు రంగుల రాట్నం వంటి యంత్రాన్ని ఎక్కినప్పుడు యాంత్రికుడు మధ్యలో కదలకుండా కూర్చుని తన దగ్గర ఉన్న యంత్రశక్తి ద్వారా యంత్రంలో ఉన్న జీవులను మాత్రం గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు. అలాగే జీవులందరిలోనూ అంతర్యామిగా ఉండే పరమాత్మ తాను వారి హృదయాలలో నిశ్చలంగా కూర్చుని ఉండి దేహాభిమానమనే యంత్రాన్ని ఎక్కిన జీవులను మాత్రం తన అధీనంలో ఉండే మాయాశక్తి ద్వారా సంసార వ్యవహారాలలో గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉదయరేఖలు కార్యక్రమంలో తర్వాత పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్య పఠనం ధారావాహిక ఇప్పుడు వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కులకాంత తోడనిప్పుడు కలిహింపకు వట్టి తప్పు ఘటింపకు మీ కలకంటి కంట కన్నీరొలికిన సిరియింట నుండనల్లదు సుమతి. కులకాంత తోడనిప్పుడు కలిహింపకు వట్టి తప్పు ఘటింపకు మీ కలకంటి కంట కన్నీరొలికిన సిరియింట నుండనల్లదు సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధిగలవాడా, జీవిత భాగస్వామితో ఎప్పుడూ కలిహింపకూడదు. అంటే అనవసరంగా ఎప్పుడూ చీటికి మాటికి గొడవలు పడకూడదు. అలా గొడవలు పడితే కాపురం చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు కులకాంత అంటే జీవిత భాగస్వామి, మన అర్ధాంగి. అర్ధాంగితో ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడకూడదు. అలా గొడవ పడితే ఆ కాపురం చికాకులతో ఉంటుంది. ఎప్పుడు జగడం అలా ఆడకూడదు. అలాగే వట్టి తప్పును, లేని తప్పుని ఆమె మీద ఆరోపించకూడదు. ఆవిడ చేయని తప్పుని, ఆవిడ తప్పు చేయలేదని తెలిసి కూడా ఆమె మీద నిందించకూడదు, వాదించకూడదు. ఆ తప్పు నువ్వే చేసావు, ఆ తప్పు నువ్వే చేసావని ప్రతిసారి వాదించకూడదు. ఇక మూడవది, కలకంటి కంట కన్నీరొలికిన సిరియింట నుండనొల్లదు సుమతి. అంటే కోయల కంఠం వంటి స్వరం కలిగిన ఆ స్త్రీని, అంటే నీ భార్యను, ఆ కన్నీరొలికితే ఆ ఇంట్లో సిరి అంటే లక్ష్మి డబ్బులు, ఆ లక్ష్మి నిలవదట ఆ నట్టింట్లో. అంటే అందుకే అంటారు ఆడపిల్లల్ని శుక్రవారం పూట ఏడిపించకూడదు అంటారు. శుక్రవారమే పూట కాదు, ఏ పూటైనా ఆడపిల్లలు కంట నీరు పెట్టకూడదు, చూసుకోవాలి. ఆడపిల్లలు కంట నీరు పెడితే ఆ ఇంట్లో సిరి ఉండదు అని ప్రతీతి. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారు. భార్యని ఏ విధంగా చూసుకోవాలి? ఇక్కడ భార్య అయినా భర్త అయినా చీటికి మాటికి గొడవలు ఆడకూడదు. కొంతమంది భార్యలు కూడా ఉంటారు చీటికి మాటికి భర్తలను వేధిస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది భర్తలు అకారణంగా భార్యలను వేధించేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కాపురాలను చేయకూడదు అని సుమతి శతకర్త సోదాహరణంగా చెప్తున్నారు. ఎందుకు చేయకూడదు అంటే, ఇగో ఇలా అని లింకు పెట్టారు. మీ కానీ ప్రతిసారి భార్యను ఏడిపిస్తూ ఇంట్లో డబ్బులు ఉండవు అబ్బాయి, జాగ్రత్తగా చూసుకోండి భార్యలని అని చెప్తున్నారు. ఇప్పుడు భర్త బయట నుంచి రాగానే గుమ్మలోనే వెళ్ళిన పని ఏమైందని అతను విసిగించకూడదు. వచ్చిన తర్వాత కాసేపు కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి, ఏమైందంటే నీకు కాబట్టి ఎవరికి చెప్తారు, జీవిత భాగస్వామి కాబట్టి నీకే చెప్తారు. రాగానే విసిగించామనుకోండి, అతను ఆకాకలో ఏదో అంటాడు, చిలికి చిలికి గాలివాన అవుతుంది. అలాగే భార్య అయినా బయట నుంచి

రాగానే వెంటనే ప్రశ్నల పరంపరతో ఆవిడ విసిగించకుండా 2 నిమిషాలు ఆగితే, ఆ చెప్పదలిసిన విషయాన్ని మీకు తప్పితే ఇంకెవరికి చెప్పుకునే దగ్గర వ్యక్తులు ఉండరు, కాబట్టి కొంత సమయం వేచి చూస్తే ఆ కాపురం నిలబడుతుంది, లేదా తొందరపడితే మన కాపురంలో మనమే నిప్పులు పోసుకున్న వాళ్ళం అవుతాం. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఈ సూత్రాన్ని పాటిస్తే కాపురం నిలబడుతుందని సుమత శతకర్త సోదాహరణంగా వివరిస్తున్నారు. కులకాంతతోడని ఎప్పుడు కలహింపకు, ఎప్పుడు గొడవ పడకూడదట. ఒకవేళ గొడవ పడాల్సిన పరిస్థితి వస్తే తమాయించుకోవాలి. తమాయించుకోవడం అంటే తగ్గించుకోవాలి, ఆ కోపాన్ని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోలేని పరిస్థితిలో ఉంటే బయటకు పోవాలి, అంతేగాని వాదించి ఆవిడతో గొడవ పడకూడదు. వట్టి తప్పు గటియింపకుమే, లేని తప్పును బనాయించకూడదు. ఇక రెండవది, అసలు ఆ తప్పు చేయలేదని మీకు తెలిసిండు కూడా, ఇది నీవే చేసావు నువ్వే చేసావు నువ్వే చేసావుని ఆవిడ మీద బనాయించకూడదు. ఇప్పుడు దైనందిక జీవితంలో పడడానికి ఇబ్బందికరంగా అత్తవారి ఇంటి వాళ్ళు అంటే ఇప్పుడు లోకుగా చూస్తాం, మీ వాళ్ళే చేశారు మీ వాళ్ళే చేశారు మీ వాళ్ళే చేశారు మీ వాళ్ళే చేశారంటే ఆడపిల్లల పాపం నొచ్చుకుంటూ ఉంటారు, అది మనకు చెప్పలేరు. భర్తలకేమో అది హాస్యంగా జోక్గా ఉంటుంది. అంటే అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వట్టి తప్పు గటియింపుకుమీ, అంటే లేని తప్పుని బనాయించకూడదు, వాళ్ళ మీద నిందేయకూడదు. ఇక మూడవది, కలకంటి కంట కన్నీరులికిన సిరియంటనుండనొల్లదు. కలకంటి కంట అంటే ఆవిడ పనులు చేసుకునేటప్పుడు కూను రాగలతోనో, లేకపోతే మామూలుగానే ఆవిడ పాటలు బాగా పాడగలదు అనుకుంటే ఆ కంఠంతో పిల్లలను లాల పాటలు పాడటమో, లేకపోతే ఇంట్లో భక్తి పాటలు పాడటమో, మరే ఇతర గానం చేసుకుంటూనో పాటలు పాడే ఇల్లాలని మీరు ఇబ్బంది పెట్టారనుకోండి, గద్గర స్వరంతోనో లేకపోతే ఏడుస్తూనో ఎప్పుడు చేదరించుకుంటూనో ముక్కు చీదుకుంటూనో ఏడుస్తూనో కొంగుతో తుడుచుకుంటూనో ఉంటే ఆ ఇల్లు చిరాగ్గా ఉంటుంది. కలకంటి కంట కన్నీరులికిన అంటే కోయిల కంఠం వంటి స్వరం కలిగిన ఇల్లాలితో కంటనీరు పెట్టించకూడదు. కంటనీరు పెడితే ఆ ఇంట్లో సిరి ఉండదు. సిరి అంటే లక్ష్మి, లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మి అంటే ఏమిటండి, అది ఆస్తులు, నగదు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు మరి ఇతర ఇతర ఆస్తులైనా అవ్వచ్చు. ఆడపిల్లలని కంటనీరు పెట్టించకూడదు, అందుకే అంటారు ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అశుభం అని. కాబట్టి ఈ పద్యం ద్వారా శ్రోతలారా, ఆడపిల్లలని నొప్పించకుండా పెంచడం కానీ భార్యలని కంటనీరు పెట్టించుకోకుండా చూసుకోవడం కానీ చేస్తారని మనవి. కులకాంత తోడనెప్పుడు కలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ, కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండలల్లదు. సుమతి సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కులకాంత తోడన్ చేసుకున్న భార్య తోడన్ అంటే అర్ధాంగితో ఎప్పుడును ఎల్లప్పుడూ కలహింపకము జగడములాడకూడదు. వట్టి తప్పున్ లేని తప్పుని ఘటియింపకుమి ఆరోపించకూడదు, ఆవిడ మీద బనాయించకూడదు. కలకంటి కంట కోయిల కంఠం వంటి కంఠస్వరం కలిగిన స్త్రీ యొక్క కన్నీరు కంఠనీరు ఒలికినన్ కింద పడిన ఎడల సిరి అంటే లక్ష్మి ఇంటన్ ఆ ఇంటి ఎందున్ ఉండనొల్లదు, ఉండదుగాక ఉండదు. చీటికి మాటికి భార్యతో తగులు పెట్టుకొనరాదు, లేని నేరములను ఆమెపై ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలి యొక్క కంటనీరు కింద పడినచో ఆ ఇంటి నుంచి సంపద తొలగిపోవును, అనగా సంపద సౌఖ్యములు తొలగి దారిద్ర్యము రాగలదని భావము. అంటే సిరిపోతే పోయింది, మళ్ళీ దారిద్ర్యం వస్తే మరి అదో బాధ. కాబట్టి ఇల్లాలతో చీటికి మాటికి గొడవలు ఆడకండి, భార్యలు భర్తలతో చీటికి మాటికి వివాదాలు పెట్టుకోకండి అని సుమతి శతకర్త భావన. చివరికి ఆ పద్యం, కులకాంత తోడనిప్పుడు కలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ, కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండనల్లదు సుమతి. స్వస్తి.

మీరింతవరకు పద్యతోరణం శీర్షికన సుమతీశతిక పద్య పఠనం ధారావాకి విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఉదయరేఖలు కార్యక్రమంలో మరికొన్ని అంశాలను ఈ ఉదయం 7:35 నుంచి వినవచ్చు.

ఇప్పుడు వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ రేడియో రిసీవర్లో వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో దేశభక్తి గీతం ఇప్పుడు వింటారు.

0: మీరింతవరకు వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ రేడియో రిసీవర్లో విన్నారు. ఇప్పుడు మన కార్యక్రమాలు యథావిధిగా విందాం. ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు
1: అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విప్లవ చైతన్య స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం వినండి.
2: నిండా 30 ఏళ్ళు కూడా లేని ఒక కుర్రవాడు నిఖార్సైన నిజం మాట్లాడితే కేవలం 27 ఏళ్ల నవయువకుడు గర్జించిన సింహంలా చెప్పిన ఓ వాక్యానికి మొత్తం బ్రిటిష్ ప్రభుత్వమే గజగజ వణికిపోయింది. చంపదలుచుకుంటే నువ్వు కాల్చాల్సింది ఇక్కడ అంటూ తన గుండెను చూపించిన ఆ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఈ పేరు వింటేనే పసివాళ్లు మొదలు పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరిలో నిద్రిస్తున్న చైతన్యం ఒక్కసారిగా మేల్కొంటుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తి రేకెత్తుతుంది. భారతదేశ చరిత్రలో అల్లూరి సీతారామరాజు చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగిన చరిత్ర. పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుంది అని నమ్మి దానికోసమే తన ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన ఆటవిక అనుచరులు, మరికొద్ది పరిమితమైనటువంటి వనరులు, వీటన్నిటితోనే బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న యోధుడు ఆయన. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తేదీన విజయనగరం సమీపంలోని పాండ్రంగి ఈ ప్రాంతంలో తన తాతగారైనటువంటి మందలపాటి శ్రీరామరాజు గారింట జన్మించాడు. రాజును ముద్దుగా అందరూ చిట్టిబాబు అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు. ఇతని తండ్రి వెంకటరామరాజు గారు, తల్లి సూర్యనారాయణమ్మ గారు. అల్లూరి సీతారామరాజు అనే పేరుతో ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుడి అసలు పేరు శ్రీరామరాజు. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రి మరణించడంతో రాజు జీవితం కష్టాల కడలిలో కూరుకుపోయింది. స్థిరమైన ఆదాయం లేక పేదరికం వల్ల రాజు కుటుంబం అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. స్థిరంగా ఓ చోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులు. ఇలా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పటికీ 1918వ సంవత్సరం వరకు కూడా తునిలో ఉండేది రామరాజు కుటుంబం. ఆ కాలంలోనే చుట్టుపక్కల ఉండే కొండలు, అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవిత విధానాన్ని రామరాజు బాగా గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవపేట ఈ ప్రాంతాల్లో ఉన్న సమయంలో వత్సవాయి నీలాద్రిరాజు అనే ఆయన దగ్గర జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. అలాగే సూర్య అబ్బయ్య శాస్త్రి గారి దగ్గర సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవపూజ చేసేవాడు. గోపాలపట్నం సీతమ్మ కొండపై రామలింగేశ్వర ఆలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడైనటువంటి పేరిచెర్ల సూర్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతంలో బాగా పర్యటన చేసేవాడు. దేవాలయాల్లోనూ, కొండలపైన, శ్మశానాల్లోనూ రాత్రిపూట ధ్యానం చేసేవాడు.

దేవీ పూజలు కూడా చేసేవాడు. అన్ని కాలాల్లోనూ ఎంత కష్టమైనా సరే సంప్రదాయాల్ని మాత్రం శ్రద్ధగా పాటించేవాడు. మరికొంతకాలం కాశీ వెళ్ళాడు. అక్కడ సంస్కృత భాషను అధ్యయనం చేశాడు. అలానే బరోడా, ఉజ్జయిని, అమృతసర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం ఇలా అనేక ప్రాంతాలు ఆయన పర్యటన చేసి బ్రహ్మకపాలంలో సన్యాస దీక్షగా తీసుకుని యోగిగా మారి తిరిగి తన మన్యం ప్రాంతానికి వచ్చాడు. అనేక భాషలు, విద్యలు కూడా ఈ పర్యటనలో ఆయన అభ్యాసం చేశాడు. అనేక శాస్త్రాలని, ముఖ్యంగా గృహవైద్య గ్రంథం, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు ఇలాంటి అనేక విషయాలు, గ్రంథాలని ఆయన స్వయంగా రాసుకుని భద్రపరుచుకున్నాడు. కేవలం ఇలాంటి విద్యలే కాదు, అనేక ఆయుర్వేద వైద్య విధానాల్లోనూ, యుద్ధ విద్యల్లోనూ ఆయన ప్రావీణ్యత సంపాదించాడు. దీంతో సీతారామరాజు పేరు చాలా తొందరగానే చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్మోగింది. ఆ ప్రాంత ప్రజలకు ఆయన ఆరాధ్య దైవంగా మారాడు. మన్యం ప్రజల కష్టాలు నివారించడానికి రాజు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం ఇలా అనేక పనులు చేసేవాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా రామరాజు పట్ల ఎంతో భక్తి చూపించేవాళ్ళు. 1918 ప్రాంతంలో కొంగసింగి ఈ ప్రాంతంలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష కూడా రామరాజు నిర్వహించాడు. ఈయనకి చాలా అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని ఆ ప్రాంత ప్రజలు బాగా నమ్మేవాళ్ళు కూడా. ఆ రోజుల్లో అటవీ ప్రాంతంలోని ప్రజలు బ్రిటిష్ వారి చేతిలో అనేక అన్యాయాలకు, దోపిడీలకు, దురాగతాలకు గురయ్యేవారు. శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం ఇవన్నీ కూడా ఆ బ్రిటిషర్ల పరిపాలనలో చాలా సాధారణమైన విషయాలుగా ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో మాటల్లో చెప్పటానికి సాధ్యమయ్యే పని కాదు. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారిపై బ్రిటిష్ వాళ్ళు ఘోరమైన దురాగతాలు చేసేవాళ్ళు. గిరిజన స్త్రీలపై అత్యాచారాలు చేసేవాళ్ళు. ఇన్ని జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ గిరిజనులు ఉండేవాళ్ళు. వీటన్నిటినీ చూసి రామరాజు బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేయాలి అని నిశ్చయం చేసుకున్నాడు. వారికి తమ హక్కులు వివరించేవాడు. ఆ గిరిజన ప్రాంత ప్రజలకి ధైర్యాన్ని నూరిపోసేవాడు. అన్యాయాల్ని ఎలా ఎదిరించాలో వాళ్ళకి నేర్పించేవాడు. ఇలా కొంతకాలం గడిసేసరికి ప్రజలు ఆయన దగ్గరికి సలహాల కోసం, తమ వివాదాల్ని పరిష్కరించుకోవటం కోసం వచ్చేవాళ్ళు. క్రమక్రమంగా చుట్టుపక్కల ఉన్న 30-40 గ్రామాల ప్రజలకు సీతారామరాజు నాయకుడిగా మారాడు. మన్యంలోని గిరిజనులను కూడగట్టుకుని వారిని దురలవాట్లకు దూరం చేసి వాళ్ళకి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పించి పోరాటానికి సిద్ధం చేశాడు. మొత్తంగా బ్రిటిషర్స్ మీద విప్లవానికి వేదిక తయారైంది. గంటందొర, మల్లుదొర, వీరయ్య దొర, కంకిపాడు ఎండుపడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వీళ్ళందరూ కూడా రామరాజు బృందంలో ఉన్నటువంటి సాహసవీరులు. మొత్తం 150 మంది దాకా ఇటువంటి సాహసవీరులు రామరాజు బృందంలో ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకొళ్లటం ప్రారంభించారు. 1922 ఆగస్టు 22 మన్యంలో మొదటిసారిగా విప్లవం ప్రారంభమైంది. క్రమంగా సీతారామరాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం ఎక్కువయింది. ఎలాగైనా సరే రాజును పట్టుకోవాలి అని ప్రభుత్వం గూఢచారుల్ని నియమించింది. తమల్ని అనుసరిస్తున్న గూఢచారుల్ని రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరిగేది. ప్రజల్లో ఇరు వర్గాల మనుషులు కూడా ప్రచ్ఛన్నంగా పనిచేసేవాళ్ళు. ఇది ఇలా ఉండగా కొంతకాలానికి ఏజెన్సీ భద్రతా వ్యవహారాలు చూసేందుకు సియు సిన్వి అనేటువంటి అధికారిని బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. అతడు రావటంతో రామరాజు కోసం గాలింపు తీవ్రతరం చేశాడు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసేవాళ్ళు. గ్రామాల్లోకి ప్రవేశించి అక్కడి ప్రజల్ని చిత్రహింసలకు గురిచేశారు. మన్యాన్ని ఓ రకంగా చెప్పాలంటే దిగ్బంధనం చేసేశారు. ప్రజలకు కనీసం ఆహార పదార్థాలు కూడా అందకుండా తయారు చేశారు. స్త్రీలు,

0: పిల్లలు వృద్ధులు అనే విచక్షణ లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని చంపటం ప్రారంభించారు. ఇక చివరి దశలో వారం రోజుల్లోగా విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే అందరినీ కాల్చేస్తామని చెప్పి కృష్ణదేవుపేట సభలో రూథర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. ఆ తర్వాత 1924 మే 7 కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏరు వద్ద కూర్చున్నటువంటి సీతారామరాజు సమీపంలో ఉన్న ఓ పశువుల కాపర్ని పిలిచి తానిక్కడున్నాననే విషయాన్ని పోలీసులకు తెలియజేయాల్సింది అని చెప్పి కబురు పంపించాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆ ఏరు దగ్గరికి వచ్చి అక్కడే స్నానం చేస్తున్నటువంటి సీతారామరాజుని బందీగా పట్టుకుని మేజర్ గుడాల్ వద్ద హాజరుపరిచారు. మేజర్ గుడాల్ అల్లూరు సీతారామరాజుపై తుపాకీ గురిపెట్టాడు. తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ అల్లూరి పాదంలో దిగింది. ఆ తూటాను రామరాజు లెక్క చేయలేదు, కనీసం చూడను కూడా చూడలేదు. ఆ గాయం నుండి వచ్చే రక్తాన్ని పట్టించుకోలేదు. బాధను లెక్క చేయకుండా గుడాల్నే చూస్తూ గంభీరంగా వందే మాతరం అంటూ ఇంకా బిగ్గరగా పలుకుతున్నాడు. గుడాల్ నిర్విరామంగా రామరాజును కాలుస్తూనే ఉన్నాడు. మోకాళ్ళు దాటిన తూటాలు క్రమంగా రామరాజు తొడల్ని తొలుచుకుంటూ వెళ్ళసాగాయి. అయినా సరే గుడాల్కు ఇంకా పగ తీరినట్లు అనిపించలేదు, కోపం చల్లారలేదు. నరరూప రాక్షసుడుగా మారిపోయాడు గుడాల్. రామరాజు శరీరం అంతా చిన్నాభిన్నమైపోయింది. గుడాల్ తుపాకీ రామరాజు నాభికి అభిముఖంగా గురిచేశాడు. ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కేందుకు సిద్ధంగా తయారయ్యాడు. వెంటనే రామరాజు గొంతు కంగుమని మోగింది. గుడాల్, చంపదలుచుకుంటే ఇదిగో ఇక్కడ కాల్చు అంటూ గుండెను చూపించాడు రామరాజు. గుడాల్ చేతిలోని తుపాకీ రామరాజు నాభి నుంచి అతని గుండెకు గురి మార్చుకుని ఒక్కసారిగా పేలింది. అగ్నిగోళంలా తూట వెలువడింది. రామరాజు గుండెను చీల్చుకుంటూ ఆ తూట సాగిపోయింది. రామరాజు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. విప్లవ వీరుని తల నేల మీద ఒరిగిపోయింది. విప్లవం నా జన్మహక్కు అని తెలుగుగడ్డపై గర్జించిన వీరుడు అల్లూరు సీతారామరాజు. గురి తప్పిన అధికారికి తన గుండెలు చూపించి కాల్చమని చెప్పిన వీరాధి వీరుడు మన అల్లూరు సీతారామరాజు. కేవలం 27 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రామరాజు చరిత్ర అమర చరిత్రగా నిలిచిపోతుంది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే రామరాజు చేసిన తిరుగుబాటు ఓ మహోజ్వల ఘట్టం. రామరాజు చేసిన దౌర్జన్య పద్ధతులతో నేను ఏకీభవించను. కాకపోతే ఆయన చూపించిన త్యాగం, దీక్ష, ఏకాగ్రత, ఉత్తమ శీలం, నిరాడంబరత, కష్టజీవనం ఇవన్నీ నన్ను ఎంతగానో మెప్పించాయి. ఈ గుణాల్ని మనమందరం నేర్చుకోవాలి అని సీతారామరాజు గురించి మహాత్మా గాంధీ చెప్పారు. పూజ్య బాపూజీ చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకొచ్చి అల్లూరిని మనందరి హృదయాల్లో చిరంజీవిగా నిలుపుకొని ఆయన ఆశయాల కోసం ఆచరణాత్మక ప్రతిజ్ఞ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.
1: మీరింతవరకు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా విప్లవ చైతన్య స్ఫూర్తి అల్లూరు సీతారామరాజు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో చివరిగా మూలాధార బంధం కథానిక వింటారు. రచనా పఠనం శ్రీమతి వైపాప.
3: ఓసి నారటింటి నంగనాచిల్లారా, నా ఇంట కులదీపం ఉదయించింది. నా చనుపాల పంట పొంగులెత్తి శిఠం ఆసన్నమైంది. నా కొడుకే నా సద్ది మూట, నా కొడుకు నా ఎన్నువంచనీడే. అలా తలుస్తున్న ఆ బాలింతరాలు పాల రొమ్మును బూసునోటికి అందిస్తూ పులకాంకితవుతోంది. కోరికలకు పెట్టుబడి పెట్టని అవసరం లేదు కాబట్టి అవి పంచకళ్యాణి గుర్రాలపై పరుగులెత్తుతాయి. కోటెల ఆశల పడవపై కొడుకును వడికట్టుకుని ప్రయాణిస్తోందే, కానీ పెంచేదెలా? ఆ తల్లి సముద్రఘోషనెవ్వరూహించగలరు? వేలునైనా అందించగలరా కాలమా ఇది? ఈ వేగవంతమైన యుగంలో ఎవ్వరికి వారే మొనగాడే తలెత్తి బ్రతికే ప్రయత్నం తప్పదు. కొడుకు ఎదుగుదల కోసం మానసికంగా అరగాగిపోతోంది లక్షవమ్మ. మనిషికి ఉండవలసింది పంతం, టెన్షన్ కాదు. టెన్షన్ హిస్టీరియాతో పడవేస్తుంది, పంతం పరమ

పద సోపానానికి మొదటి మెట్టు చూపుతుంది. లచ్చవమ్మ ముక్కుబులాకి తీయని, జాకెట్టు వెయ్యని, రంగులంగాలు వేస్తే తప్పనే సంస్కృతి నిండొచ్చింది. చిన్న వయసులోనే పక్క కొప్పుతో పెరిగింది. ప్రేమను, వయస్సుని, ఆరోగ్యాన్ని ఒంగలో కలిపి పెంచుతోంది. కొడుకు ఉన్నతుడిగా మహోన్నతుడిగా ఎదగాలనే తపన చదువులేని ఆ తల్లిలోనూ తలెత్తిందంటే ఏ జీవికి సరిపడ్డ ఆలోచనలు ఆ జీవికి ఉంటాయన్నమాట. అమ్మ రక్తాన్ని శ్రమగా మార్చి సెలైన్లా కొడుక్కి ఎక్కిస్తోంది. పేదరికం అమ్మ పని మనిషి అనే ముద్ర అప్పిగాడిని ఏ రకంగానూ ఎదగనీయడం లేదు. పెద్ద స్నేహాల జోలికి పోనీయడం లేదు. నోరంతా తెరిచి స్వేచ్ఛగా వాదించనీయడం లేదు. అందుకే సమయాన్ని, తలలో ఆలోచనల్ని చదువుకే అంకితం చేశాడు అప్పిగాడు. తల్లి దీనహీన వేడుకోళ్లకు అభిమానంపై ముసుగు కప్పుకుని యజమానురాలి కాళ్లకు నూనె మర్దనలు చేసి వారి వారి ఆశీర్వబలాల్ని మూటగట్టుకు మరీ కొడుకుని పట్టాలపైకి ఎక్కించగలిగింది పాచుపనుల లచ్చువమ్మ. కొడుకు అప్పిగాడిలోనూ, చద్దన్నం బొగ్గలు పలచబడి నలుగురి కంట్లో పడుతున్న కొడుకు అమెరికా వరకు పాకపోతున్నాడంటే ఆ తల్లి చాణుక్య నీతి పారిందని అర్థం. వంటిని, ఆయుష్ని, శ్రమరూపాన దారపోసి యజమానుల జాలిని దోసిలి పట్టింది నీతితో. అంతవరకు ఎదిగాక అందరూ పెద్దలే, మా సలహాలే పండాయంటూ పేపర్ల వాళ్ల ముందు ప్రలాభ పలుకులెన్నో. వంటి రెక్క మీద కొడుకుని అంతవాడిగా ప్రయోజకుడిని చేసి ఎముకలు గూడులా మారిన ఏమాత్రం కొవ్వు పట్టని ఆ శరీరంలో ఏ రోగం లేదు. కాంతివిహీనంగా గాజుగోళీలాంటి కనుగుడ్లలో చూపు మందం లేదు. కొడుకును చూసుకుంటున్న ఆ కన్నులు సూర్యకాంతి సోకిన మంచు తెరల్లా చీకట్లు తొలగిపోతుంటాయి. తల్లి తపనలోని బలం, ఒళ్ళంతా వలిచినా గుప్పెడు కండలేని తల్లిని చూస్తుంటే హృదయం ద్రవించక మానునా, తల్లి అనే బంధం తట్టి తడమక మానున, వృద్ధిలో కడుగు పెట్టబోతున్న కొడుకు పట్ల మానసికానందమే ఆమెకు ఆయుష్నిస్తూ మానసిక స్థైర్యాన్ని అందిస్తోంది. అప్పిగాడల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మధ్య అప్పల పండు పండుగా పిలవబడుతూ జీన్స్ ప్యాంటు, టీషర్టుతో విమానం ఎక్కబోతున్న తన రక్తపు ముద్దను తలుచుకుంటున్న ఏ తల్లికైనా హృదయ సామ్రాజ్యంలో రాజమాతగా పొంగులెత్తకపోదా? దాదాపు లచ్చవమ్మలోనూ అదే పరిస్థితి. మెల్లమెల్లగా కాలంపై పరదా దిగుతోంది. శ్వేతాశ్వాన్నెక్కిన అప్పిగాడు అనబడే అప్పలపండు తిరిగి పురిటిగడ్డను చూడలేదు. తేనె సీసాలో ఈగల తన్మయత్వంతో దిగిపోతున్నాడు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మేనమామ ఫోను నుండి, తిన్నావా, ఆరోగ్యం జాగ్రత్త, మామకు డబ్బులు పంపుతున్నాను, హాయిగా వాడుకో, అంతకంటే మాటలుండవు పండు. పట్టుమని 10 చీరలు కొని ఎడాపెడా తిరిగే జీవితమా? నగలు కొని దిగేసుకున్న ఒళ్ళు విస్తుపోయి ముకుళించుకునే సంస్కరించుకోని ముడతల శరీరం, మణిమకుటాల కన్నా మదిని రంజింపచేయగలిగిందా వయస్సుకి? కొడుకు ఎక్కువసేపు తల్లితో ముచ్చట్లుగా గడిచిన కాలాన్ని తవ్విపోసుకుంటూ అర్ధగంట ఫోనులో నెలకు ఒక్కసారి మాట్లాడితే అదే ఆ తల్లికి ఆకలి దప్పులు తీర్చగలిగిన రామమంత్రం. అమ్మగార్లు పెట్టిన పాచిపోయిన అన్నాన్ని మురిపంగా వెంటబడి తినిపించిన గుర్తులు గుర్తు చేస్తూ తల్లిని నవ్వించగలగాలి. తల్లి ఆశీర్వచనం లేకుండానే వెన్నుముదిరిన వనితను భాగస్వామిని చేసుకున్నాడు. ఇంకేం, సద్దిబొగ్గల పండుకి 2 జీతాలు. వీకెండ్లో పీకాక్ రెస్టారెంట్లో కూర్చున్నాడు భార్య పిల్లలతో. అది ఇండియన్ రెస్టారెంట్ కావడంతో ఎక్కువ తెలుగువారే వస్తూ ఉంటారు. అదే హోటల్లో కడుగు పెడుతున్న ఓ తెలుగు కుటుంబం పండు కన్నుల్లో పడింది. పండు కనుగుడ్లపై రెప్ప పడలేదు. అతను తన జాతీయుడే. తల్లిని అపురూపంగా ఎత్తి కుర్చీలో కూర్చోబెట్టాడు అతను. అతను ఎవ్వరి మెప్పులకు ఎదురుచూడడు, ఎవ్వరి మాటను ఖాతరు చేయని ఆ మానసిక స్థైర్యం వ్యక్తిని వ్యక్తిగా గౌరవించే మానవత్వం ఆ బాడీ లాంగ్వేజ్ అతన్ని గౌరవించేలా చేస్తుందనడంలో నిజం లేకపోలేదు. హీరో అంటే 6 అడుగుల అందగాడై కానక్కర్లేదు, గట్స్ ఉండాలి. ఎలాంటి సమస్యనైనా ఎదురించు

0: తెలుసుకుపోయే తత్వంతో పాటు నిజాయితీ ఉన్న ప్రతి వాడు హీరోని. అతని భార్య మటుకు అత్తమామల రూపు తనకు నామోషిగానే భావిస్తోన్నట్లు ఆ ముఖమే చెప్తోంది. మాట వినని అంకెకు రాని పోట్లగిత్తపై ఉక్రోషం తన్నుకొస్తోంది భర్త పట్ల. నల్లగా చెట్టుడుగు పిందెలా ఉందా తల్లి. ముక్కుల బులాకీలు, జాకెట్టు అలవాట్లేని ఎదురుమ్ము పవిటనే ఏదో కాస్త మూసివేసింది. తల్లి సాంప్రదాయానికి ఆనకట్ట వేయలేదా హీరో? తలకొప్పు పక్కన పెట్టుకుని జనాన్ని వింతగా చూస్తోందా హీరో తల్లి? వెనకటి తిల్లే రిపీట్ అవుతుంటే తల్లి కోసం రాగి సంకటి, అందులోకి గోంగూర బోటి తెప్పించాడు హీరో. తల్లిని కుషన్ సోఫాలో కూర్చోబెట్టి చూసుకుంటున్న ఆ తనయుల్లో ఆనందం, ఏడు సముద్రాలు ఏకమైన ఘోష. అది చూసిన పండు స్తంభీభూతుడైనాడు. ఒక్కనాడైనా అమ్మని, తనే లోకంగా బతికిన అమ్మను తెచ్చుకోగలిగాడా? ఒక్కనాడైనా తన ఊరెళ్ళి అమ్మ చేతి అన్నం తినగలిగాడా? ఆ వడిలో తల ఆంచగలిగాడా? డబ్బులు పంపుతున్న మామయ్యలు అమ్మకు పంచభక్ష్య పరమాన్నాలు తినిపిస్తున్నాం అన్న మాటలు నమ్మేసి బాధ్యత తీరిందన్నట్లు బ్రతకడం తప్ప గుప్పెడు మరమరాలు కూడా తల్లికి అరగటం లేదని ఆ తానయునికి ఎవరు చెప్తారు? సత్తిపండులో అవ్యక్త శాంతి చోటు చేసుకుంటోంది. రూపురేఖలకు జంకక అమ్మని ప్రపంచానికి పరిచయం చేసిన నువ్వురా కొడుకువి, యుఆర్ ఏ హీరో అలా అనుకుంటున్న అప్పిగాడి నడువులో చలిపాము పాకుతున్నట్లనిపించుతోంటే, అవును, అమ్మ తనకు ఉన్నత శిఖరాలకు బాట వెయ్యకపోతే తన ఇల్లాలు తన్ను వరించేదా? దుఃఖం శ్రావణ మేఘంలా విరుచుకుపడబోతున్నాయి. మగవాడిగా తమాయించుకున్నాడు. భార్య చికెన్ జాయింట్ను కొరుక్కు తింటుంటే నిప్పుల మీద కాల్చిన ఎండు రొయ్యలు గంజిలో నంచుకుంటున్న గతం గుర్తొచ్చింది పండుకి. అమ్మా, ఈ పట్టా నీదమ్మా, నువ్వమ్మా చదివించింది, నీ ముందు నేనెన్నటికీ మరుగుజ్జునేనమ్మా. అతని మనస్సు శరపంజరంలో విలవలిలాడిపోతోంది మానసిక క్షోభతో. ఇక అక్కడ తల్లి మరణశయ్యపై ఒక్క కోరిక కోరింది. నా అప్పిగాడికి నా చావు కబురు అందించకండి, ఆనందంగానే బతకనీయండి వాణ్ణి, గాల్లో వెచ్చే ఆ ప్రయాణానికంత డబ్బు దండగెట్టనీయకండి, యాగాణి చెయ్యని నా కట్టెని ఎవరొకరు ఈడ్చేయండర్రా. ఆ తల్లి మాటల్లో గూఢార్థం ఏమిటి? అది వ్యంగ్యమా, విరక్త? కొందరి తల్లుల్లో తలెత్తుతున్న అంతర్యుద్ధమా, దీనహీన హృదయాలాపన? మనిషికో కారున్నా, డాలర్ల మీద సవ్వారీ చేస్తున్నా జన్మబంధాన్ని చెరుపుకోగలరా? పశ్చాత్తాపాగ్ని గుర్తొచ్చినప్పుడల్లా రగిలి దహించక వదులుతుందా? రక్తబంధపు లక్షణం అలాంటిది. మనిషి జన్మ ఎత్తిన వారికి అమ్మా అనేది మూలాధార బంధం. అది బ్రహ్మస్థానాన్ని మించిన అమ్మస్థానం.
1: మీరింతవరకు మూలాధార బంధం కథానిక విన్నారు. రచన పఠనం శ్రీమతి వై పాప.

0: encounter at Miami, Egypt also cruise into pre-quarterfinals and Men in Blue to take on England in second T20 in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక యోగాంధ్ర 2026లో భాగంగా జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. మత్స్యగుండం శైవక్షేత్రం, కొత్తపల్లి జలపాతం, అరకులోయ మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి ఇతివృత్తంతో యోగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో 500 నుండి 2000 మంది వరకు విద్యార్థులు, గిరిజనులు, పర్యాటకులు, అధికారులు పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయ కేంద్రంలో 5000 మందితో మెగా యోగా ఈవెంట్ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అరకు డిగ్రీ కాలేజీలో వరల్డ్ రికార్డు సాధించిన స్ఫూర్తితో ఈ ఏడాది కార్యక్రమాలు కొనసాగాయి. పాడేరులోని కాఫీ హౌజ్లో ఇండియన్ రెడ్క్రాస్, జీజీహెచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 14 యూనిట్ల రక్తం సేకరించారు. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల నిర్వహణ, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంల పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఏడాది ఖరీఫ్కు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ పంపిణీ, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జూన్ చివరి వారంలో ముంపు గ్రామాల ప్రజలతో గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జూన్ 24 జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి, శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మ ప్రారంభించారు. 25కి పైగా సంస్థలు హాజరై 1200 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాలో 430 మంది గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. నైపుణ్య శిక్షణ పూర్తి చేస్తున్న వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ మేళాలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖలోని ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు కల్పించారు. పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లులో వేసవి విడిదికి పర్యాటకుల తాకిడి పెరిగింది. జూన్ నెలలో 30,000 మందికి పైగా పర్యాటకులు మారేడుమిల్లి సోకులేరు వ్యూ పాయింట్, జలతరంగిణి జలపాతాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. యోగాంధ్రలో భాగంగా మారేడుమిల్లిలో కూడా యోగా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గిరిజనులకు హోంస్టేల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నషాముక్త భారత్ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ మత్తురహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్లు పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ అభియాన్పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన మత్తురహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ద్వారా రైతుల్లో ఖరీఫ్ సాగుపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను రైతులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతుల మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే అధిక దిగుబడులు సాధించి రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్లు వివరించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యతో పాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్త.

0: విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: వన్ నాట్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: ఈ కార్యక్రమంలో ముందుగా ఆట చిత్రానికి కార్తీక్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
6: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
7: మీరు వింటున్నారు చిత్రగీతాలు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట బద్రి చిత్రానికి రమణ గోగుల సునీత గారు పాడిన పాట సాహిత్యం వేటూరి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
6: 102.2 పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు మీరు వినబోతున్న పాట దళపతి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన రాజేశ్వరి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: కార్యక్రమంలో చివరిగా రోజా చిత్రానికి మిన్మిని పాడిన పాట వింటారు. సాహిత్యం, రాజశ్రీ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 9:07. ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం వింటారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారి వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం. ముందుగా ఇంత చలము బేగడ రాగంలో వర్ణం ఆది తాళం.

తరువాత తులసీ జగజ్జనని. సావేరి రాగం, రూపకతాళం, శ్రీ త్యాగరాజస్వామివారి కృతి వింటారు.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం వింటున్నారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం. కార్యక్రమంలో ఇప్పుడు బడలిక తీర రీతిగౌళ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి వారి కృతి.

చివరిగా భజన పరులకేల సోరటి రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం విన్నారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారు వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం.

గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల అనంతరం ప్రస్తుతం పరిస్థితులను మరింత దిగజారకుండా నిలువరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మో జలసంధి ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరుపక్షాలు ప్రధానంగా చర్చించాయి. ఈ సమావేశం గురించి ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ పాత్రికేయులకు వివరిస్తూ ఇరుపక్షాల మధ్య జరిగిన పరోక్ష చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. ఈ చర్చల్లో ప్రధానంగా 14 అంశాల అవగాహన ఒప్పందంపై దృష్టి సారించామని చెప్పారు. ఒప్పంద ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక సరికొత్త అత్యవసర కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. దీంతోపాటు ఖతార్ బ్యాంకులలో స్తంభింపు చేసిన ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయడంతో పాటు వ్యూహాత్మక ప్రాంతమైన హార్మో జలసంధి భద్రత, లెబనాన్ అంతర్గత పరిస్థితులపై కూడా ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయని చెప్పారు. 2 రోజుల పాటు జరిగిన ఈ చర్చలకు పరోక్షంగా ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయని తెలిపారు. చర్చల అనంతరం ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలేవీ జరగలేదని, అంతా మధ్యవర్తుల ద్వారానే సాగాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్ లో నిన్న ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. టెహ్రాన్ నగరంలోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు. ఆ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఖమేనీకి నివాళులు అర్పించారు. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ తన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావడం లేదని ఆ దేశ అధికారులు వెల్లడించారు. భద్రతాపరమైన ముప్పులు, నిఘా సంబంధిత ప్రమాదాల నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా కనిపించడం సురక్షితం కాదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక గాజా ప్రాంతంలో మానవతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బాధిత ప్రజలకు నిరంతరాయంగా మానవతా సహాయం అందేలా అన్ని పక్షాలు సహకరించాలని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల కోసం మరింత ఆర్థిక సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా మధ్యప్రాచ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాకు తక్షణ మానవతా సహాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం కోసం అన్ని పక్షాలు చర్చలు కొనసాగించాలని యూరోపియన్ నాయకులు పిలుపునిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనడం ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. యుక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గురువారం రోజు రష్యా యుక్రెయిన్పై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశ రాజధాని కీవ్ నగరంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. కీవ్ నగరంలోని 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడింది. ముఖ్యంగా నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులపై స్పందించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యుక్రెయిన్ ఇటీవల తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిపిన దీర్ఘశ్రేణి దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన 40 రోజుల దాడుల వ్యూహంలో భాగంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రష్యా ఆరోపించింది. రష్యా దాడుల అనంతరం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించిన ఆయన తమ దేశం ఈ దాడులకు తగిన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో యుక్రెయిన్ కు మరింత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, సైనిక సహాయం అందించాలని అమెరికా, నాటో సభ్య దేశాలను, ఐరోపా మిత్ర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి కల్పించే జన్మతా పౌరసత్వం విధానాన్ని పరిమితం చేయాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే 2వ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ జన్మతా పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

0: అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు లేదా తాత్కాలిక వేసాలపై నివసిస్తున్న విదేశీయులకు అక్కడ జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించకూడదని ఆయన నిర్ణయించారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని విదేశీయుల పిల్లలకు పౌరసత్వ హక్కు నిరాకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన దిగువ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. అయితే జన్మత పౌరసత్వం అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఈ పౌరసత్వ నిబంధనను ధనిక విదేశీయుల పిల్లల కోసం రూపొందించలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తప్పు చేసిందని, ఈ సమస్య తప్పక పరిష్కారమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా పనామా కాలువపై కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై చైనా తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. ఆ కాలువపై నియంత్రణను అమెరికా గతంలో పనామాకు అప్పగించడం చారిత్రాత్మక తప్పిదమన్నారు.
1: Tremendous amounts of money for years and years. And now China is trying to take over the Panama Canal, and we're not going to let that happen.
0: ఐరోపా వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడంతో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రపంచ మహాసముద్రాలు కూడా చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన జూన్ నెలను నమోదు చేశాయి. 2023-24 ఎల్నినో సంవత్సరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గత జూన్లో నమోదైన రికార్డు స్థాయి తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. జూన్ 22 నుంచి 28 వరకు ఒక్క వారంలోనే దాదాపు 9,000 మరణాలు నమోదయ్యాయని, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 29% అధికమని తెలిపింది. ప్రైవేట్ నివాసాలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో అత్యధిక పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ప్రైవేట్ నివాసాల్లో మరణాల సంఖ్య వారానికి 91% పెరిగిందని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాలు 37%, ఆసుపత్రుల్లో దాదాపు 20% పెరిగినట్లు వెల్లడించింది. తీవ్ర వేడి కారణంగా డీహైడ్రేషన్, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, ఇతర హీట్ వేవ్ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఐరోపా దేశమైన మోల్దోవా ప్రధానమంత్రి అలెగ్జాండర్ మోంటెనో నిన్న తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆయన మంత్రివర్గం కూడా రద్దయింది. 2025 నవంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షురాలు మాయా శాండుకు చెందిన యూరోప్ అనుకూల పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సాలిడారిటీ PIS విజయం సాధించిన అనంతరం ఆమె అలెగ్జాండర్ను ప్రధానమంత్రిగా నియమించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను అలెగ్జాండర్ ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షురాలు మాయా శాండు ఆయన రాజీనామాను ఆమోదించారు. త్వరలోనే కొత్త ప్రధానమంత్రిని నియమిస్తామని, అప్పటి వరకు అలెగ్జాండర్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని తెలిపారు. కొత్త ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు పార్లమెంట్లోని వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వహిస్తామని అధ్యక్షురాలు వెల్లడించారు. వెనిజువేలాలో జూన్ 24వ తేదీన సంభవించిన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2,595 చేరుకోవడంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్తులో 12,000 మందికి పైగా గాయపడగా 189 భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత వారం కారాకస్ నగరానికి ఉత్తరాన 7.5, 7.2 తీవ్రతతో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించి విస్తృత స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు, గాలింపు కార్యక్రమాలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీని కాపాడేందుకు కీలక రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. క్రమంగా తన కక్షిని కోల్పోతున్న ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని మరింత ఎత్తైన కక్షిలోకి చేర్చేందుకు ప్రత్యేక వ్యోమనౌకను నిన్న విజయవంతంగా ప్రయోగించారు. నార్త్రోప్ గ్రుమన్ సంస్థ అభివృద్ధి చేసిన లింక్ అంతరిక్ష నౌకను పెగాసస్ రాకెట్ ద్వారా నిన్న మార్షల్ దీవుల నుంచి ప్రయోగించింది. ఈ లింక్ అంతరిక్ష నౌక సుమారు 4 రోజుల్లో స్విఫ్ట్ అబ్జర్వేటరీని చేరుకుని దాని కక్ష్యను సుమారు 240 కిలోమీటర్ల మేర పెంచనుంది. దీంతో గామారే విస్ఫోటనాలు, సూపర్నోవా పేలుళ్లు వంటి అత్యంత శక్తివంతమైన ఖగోళ ఘటనలను స్విఫ్ట్ అబ్జర్వేటరీ మరింత కాలం పరిశీలించే అవకాశం ఉంటుంది. 2004లో ప్రయోగించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఇటీవల సౌర తుఫాన్ల ప్రభావంతో వేగంగా ఎత్తు కోల్పోతోంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమయ్యే ప్రమాదం ఏర్పడింది.

0: ఈశాన్య థాయిలాండ్ లో జరిగిన మరో ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నగరానికి 600 కిలోమీటర్ల దూరంలోని ముక్తహాన్ ప్రావిన్స్ కు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరు వెనుక ఒకరు వరుసగా నడుచు వెళ్తుండగా ట్రక్ వారి మీదకి దూసుకు వెళ్లింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎలాంటి రాజీ ఉండదని భారత ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, దాని అన్ని రూపాలను నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం GCTS 9వ సమీక్ష సందర్భంగా జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనయన్ హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి కారణాలు వెతకకుండా దానిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలవుతోందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నో కుటుంబాలు సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని హరీష్ పేర్కొన్నారు.
1: Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India would like to underline 6 key priorities. First, the international community must reject double standards in countering terrorism. Second, countering terror financing and strengthening implementation of FATF standards is vital. Third, misuse of new and emerging technologies by terrorists demands urgent attention. Fourth, the victims of terrorism must get the dignity and rehabilitation that they deserve. Fifth, international cooperation and capacity building efforts must be aligned to the requirements of the benefiting country. And sixth, India condemns all acts motivated by prejudice or phobias directed against ethnicity, nationality, geography, faith, or race.
0: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతంలో కొనసాగుతున్న ఎల్నినో పరిస్థితులు రానున్న రోజుల్లో అత్యంత వేగంగా బలపడనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన WMO గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ నివేదికలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో మరింత బలమైన దశలోకి ప్రవేశించి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ముందుగా మీరు విన్న ఆ పాట స్వర్ణకమలం చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్ జానకి. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

సన్నీ చిత్రానికి కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు ముగ్గురు మనగాళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది. భువనిచంద్ర సాహిత్యానికి సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు మీరు వింటారు గుర్తు చేసుకుందాం ఈ కార్యక్రమంలో కొన్ని చలనచిత్ర గీతాలు.

0: మీరు విన్న ఈ పాట పండుగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. సాహిత్యం చంద్రబోస్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్.

0: విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: మీరిప్పుడు రాధా గోపాలం ఈ సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుడు.

0: ఇప్పుడు కొండంత అండా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఆది చిత్రానికి మల్లికార్జున సునీత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: మీరు వినబోతున్న పాట 16 చిత్రానికి కుమార్ సాను పాడిన పాట. సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

సమయం 11:30 కావస్తుంది. ఇప్పుడు స్టంప్డ్ సీజన్ 5th ఎడిషన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట మరణశాసనం చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన జాలాది, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి సాగర్ మేఘ పాడిన పాటను విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఇప్పుడు ఖడ్గం చిత్రానికి రకీబలిం చిత్ర పాడింది. గీత రచన సుద్దాల అశోక్ తేజ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

0: లోకం.
1: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట గుండమ్మ కథ చిత్రంలో ఉంది. పాడిన వారు ఘంటసాల, గీత రచన పింగళి నాగేందరరావు, సంగీతాన్ని సమకూర్చింది ఘంటసాల. ఆ పాటతో లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి సమిష్టి

కృషి స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైషీ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీలో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలని స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2-7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్ట్రపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు.

0: భారత్ పేరు మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్ట్రేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఇప్పుడు భక్తి సంగీతం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి కీర్తనలు వింటారు.

0: మీరింతవరకు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి కీర్తనలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్,

0: పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: భక్తి సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామ నామాంకృత అన్నమయ్య కీర్తనలు వింటారు.

చారు లక్ష్మణ భరత శత్రు నభూర్వగ తారక బ్రహ్మ నిత్య స్వరూప చారు లక్ష్మణ భరత శత్రు నభూర్వగ తారక బ్రహ్మ

మానుషపు వేషమట వెగటు అరువిల్లు విరిచనట వెలయ మానుషపు వేషమట వెగటు అరువిల్లు విరిచనట అలరగ తానొక రాగట పారాన అగల్య శాపము మాన్పెనట అలరగ తానొక రాగట పారాన అగల్య శాపము మాన్పెనట

మీరింతవరకు శ్రీరామ నామాంకృత అన్నమయ కీర్తనలు విన్నారు. ఇంతటితో భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఫిల్మ్ గీతాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటిస్తున్నారు. కడపల్లెలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలోని రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న 8 తృప్తి క్యాంటీన్లకు అదనంగా మరో 8 క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకువచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి తెలియజేస్తూ,
1: జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ఇది ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున.
0: భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యం వీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1897 జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన

0: ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైన సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. విశాఖపట్నం జిల్లాలోని భీమి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఇంటిని కూడా ప్రభుత్వం మాన్యుమెంట్ గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాపికొండల విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు ఒక ఏపీటీడీసీ బోటు, 15 ప్రైవేటు బోట్లను సిద్ధం చేశారు. గత నెల 14వ తేదీన పోచమ్మ గండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోగా అప్పటి నుంచి అధికారులు విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా ఈరోజు అనుమతులు మంజూరు చేశారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగడం లేదని చెప్పారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2 టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి, బస్ షెల్టర్ తదితర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి జి. లక్ష్మి పేర్కొన్నారు. వీటి

0: ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: కార్యక్రమంలో ముందుగా శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు వింటారు.
3: కవిత శీర్షిక ఆమెన్. కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరుగుతూ ఇంటెడు అవసరాల చుట్టూ ఉద్రిక్త క్షణాల అంచుల వెంట విశ్రాంతి నెరుగని అలసటలో పాపాయిలతో పాటు రూపాయిలను పెంచి పెద్దచేస్తూ వేలికొసల అంచులనుంచి పుట్టుకొచ్చే కాంతిపుంజాలతో వెలుగు కిరణమై ప్రసరిస్తూ మోహరించిన బాధ్యతాయుత కానుకల బరువుతో ఒరుగుతూ నిత్యం కదిలే లోలకానివై మునివేళ్ల మొనలపై క్షణాల వెంట పరుగెడుతూ స్పష్టతలేని స్పర్శను సరిపోల్చుకుంటూ ప్రేమకు కొనసాగింపో మినహాయింపో తెలియక తికమకపడుతూ తప్పనిసరి గాత్రానికి సహకార గానమందిస్తూ అంచెలంచెలుగా అడుగులకు మడుగులొత్తుతూ పడుతూ లేస్తూ పరావర్తనమవుతూ ఒకే రాగంలో ఒదగాలని ఒకే స్వప్నంలో కరగాలనే కోరికను పొరలు పొరలుగా ఒలిచేస్తూ పొంగుతూ పొరలుతూ రక్తసిక్త గాయంలా కెరటం మీది కెరటంతో పోటెత్తే సంద్రంలా తడబడుతూ తలమునకలవుతూ తపనా తప్పక త్యాగము తప్పక పగిలిన క్షణాలు విరిగిన పదాల మధ్య మౌన విరామంలా మిగలనూలేక విముక్తమవలేక విరమించలేక నిరంతరం శ్రమశక్తిని ఉత్పాదిస్తూ శిరసుంచిన శిఖరంలా తలవొగ్గి నిలబడి

నువ్వు నిజానికి రెండు చేతులు సాచిన కొమ్మలతో నీడను పంచే వటవృక్షానివి. గొడుగు పట్టామని గొడవ చేసేవాళ్లంతా చెట్టుపై వాలే పిట్టలు మాత్రమే. కవిత శీర్షిక వలసినవి కొన్ని, వదిలేవి కొన్ని. అహంకారాన్ని మించిన అజ్ఞానం మరోటి లేదని నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. నా అవసరం లేదని నిరూపించ చూస్తావు, కాని నీ అహంకార ప్రదర్శనకు నిజానికి నా ఉనికి నీకు అత్యవసరమవుతుంది. నీ అహంకార ప్రదర్శనకు నిజానికి నా ఉనికి నీకు అత్యవసరమవుతుంది. నీ అస్తిత్వాన్ని నింపుకునే క్రమంలో నా జీవన శైలిని పరిశీలించడం నీకు అనివార్యమవుతుంది. ఏ మెట్టుమీద ఉన్నామని కాదు, మనసుల్ని గెలిచే నేర్పు తెలియాలి. నీ అతి తెలివిలో నిజంగా నీ బుద్ధిహీనత బహిర్గతమవుతుంది. అణగదొక్కే నీ అలవాటుదనం మనిషి ప్రాథమిక హక్కుల్ని అవహేళన చేస్తుంది. ఆజ్ఞాపించే నీ అతిశయంలో నీ నేలబారు ఆలోచనలు ప్రస్ఫుటమవుతాయి. నీకు శాసించడమే తెలుసు, మాకు పాటించడమే కాదు పుష్పించడమూ తెలుసు. నీకు శాసించడం మాత్రమే తెలుసు, మాకు పాటించడమే కాదు పుష్పించడమూ తెలుసు. పరాధీనతలో ఎప్పటికీ నీరవని మబ్బులం కావచ్చు, కాని చెలిమి చలువు తాకిన శీతన పవనంలాగా చినుకై చింది చివురుల చైతన్యమవుతాం. పాలరాతి ఫ్లోరింగ్లా నీ ఆడంబరం ఒక ప్రదర్శన మాత్రమే. మట్టి సౌరుల సిరులే మాకు ఊపిరయ్యే ప్రాణవాయువు. అధికార కాంక్ష పడితే వదలని చీడ, అహంకారం కొతపెట్టే మానసిక రుగ్మత. అధికార కాంక్ష పడితే వదలని చీడ, అహంకారం కోతపెట్టే మానసిక రుగ్మత. సౌహార్దమే సానుకూల సేతువు. ప్రవహించడం తెలిసినవాళ్లం కనుక దేన్నైనా ఈదుకుపోగలము అని గ్రహించాలి. సౌరభాలను బంధించడం కాదు, ఆఘ్రాణించడంలోని అలౌకిక ఆనందాలు తెలియాలి. అననుకూల వ్యూహాలు విడిచి స్నేహ సుఖస్పర్శ పోల్చుకోవలసి ఉంది. విజయాల కోసం మరీ అంత ఉద్రేకం దేనికి? మాదేముంది, విలువలకు ఎప్పుడూ తలవంచేవాళ్లమే. విజయాల కోసం మరీ అంత ఉద్రేకం దేనికి? మాదేముంది, విలువలకు ఎప్పుడూ తలవంచేవాళ్లమే. కవిత శీర్షిక సంకలనం. మరుజన్మ మాటేమో కాని మరణం మాత్రం ఖాయం. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని పచ్చదనంతో ముంచెత్తాలి, పూల ఋతువును స్వాగతించాలి. శిశిరాన్ని తట్టుకుని శిరసెత్తే ఆమెనే స్ఫూర్తిదాయక ప్రేరణ కావాలి. మరుజన్మ మాటేమో గాని మరణం మాత్రం ఖాయం. ఉన్న ఒకే ఒక జీవితాన్ని పచ్చదనంతో ముంచెత్తాలి, పూల ఋతువును స్వాగతించాలి. శిశిరాన్ని తట్టుకుని శిరసెత్తే ఆమెనే స్ఫూర్తిదాయక ప్రేరణ కావాలి. గెలుపు మాటేమో కాని యుద్ధం మాత్రం అనివార్యం. గెలుపు మాటేమో గాని యుద్ధం మాత్రం అనివార్యం. సమరమంటూ మొదలైతే అది విలువల కోసమవ్వాలి, మరణానికి ప్రాణం పోసే ఉద్యమ నినాదమవ్వాలి. సమరమంటూ మొదలైతే అది విలువల కోసమవ్వాలి, మరణానికి ప్రాణం పోసే ఉద్యమ నినాదమవ్వాలి. సుఖాల రేవు చేరుతుందో లేదో కన్నీటి నదిని మాత్రం ఈదక తప్పదు. సుఖాల రేవు చేరువవుతుందో లేదో కన్నీటి నదిని మాత్రం ఈదక తప్పదు. కంటతడిలో కవాతు చేస్తున్న వగపు వేదనల్ని వడపోసి ఆనందపు మరందాన్ని చవిచూడాలి. పాత దుఃఖాల గాయాలపై చిరునవ్వు లేపనం పూయాలి. స్వర్గాన్ని అందుకునే సంగతేమో కాని స్వప్నించడం మాత్రం అనివార్యం. కలల లిపినెరిగి వ్యాకరణాలు రాయాలి. సుప్తావస్థలో కదిలే కోర్కెలను సప్తవర్ణ దీప్తులుగా మలచుకోవాలి. రేపనేది ఉందో లేదో ఈరోజే రుజువు. ప్రతి క్షణాన్ని వెలిగించుకుంటూ పోవాలి. ఉన్న జీవితాన్ని సంకలించి మేలుప్రతిని రూపొందించాలి. నిరాశకేం నీడలా వెన్నంటే ఉంటుంది. ఆశల తోరణాలనే ఎప్పటికప్పుడు అల్లవలసి ఉంది. పూలు వాలినట్టు చినుకులు జారిపడ్డట్టు దుఃఖాలు జలజలా రాలిపోవచ్చు.

జారినట్టు దుఃఖాలు జలజలా రాలిపోవచ్చు. వెచ్చటి సుఖస్పర్శ కరచాలనం చేయవచ్చు. ఏమో విరిగిన కొమ్మలు మళ్లీ అతుక్కోనూ వచ్చు. మరో కవిత శీర్షిక, నువ్వు గుర్తొస్తావు. ఊసుపోనప్పుడు, ఊపిరి తీస్తున్నప్పుడు, సమీప దూరాల వియోగ విరామాల నడిమి దివారాత్రాలు విషాదాన్ని చిమ్మే దుఃఖదీపం. ఊసుపోనప్పుడు, ఊపిరి తీస్తున్నప్పుడు, సమీప దూరాల వియోగ విరామాల నడిమి దివారాత్రాలు విషాదాన్ని చిమ్మే దుఃఖదీపం. ఆగిపోయిన దారుల వెంట గమ్యం తెలియని ఒంటరి నడక, వాలిపోయిన వాకిట రాలిపోయిన రంగులు. ఊహలతో కొంత కొలుస్తాను, మౌనంతో కొంత ముడేస్తాను. పట్టు దొరకని చేరువలో నిశ్శబ్దాన్ని పాడే రహస్తంత్రి. అవును, దుఃఖపు తడిలేని నిష్క్రమణను నువ్వెలా నిర్వచించగలిగావు? దుఃఖపు తడిలేని నిష్క్రమణను నువ్వు ఎలా నిర్వచించగలిగావు? మహాశూన్యంలాంటి ఏకాంతంలో ఇంత గుండెమంట దేనికి? చిటారు కొమ్మన ఊగే పూమొగ్గ కొసన, గలగలమనే ఆకుల ఊసుల మధ్య, ఎవ్వరూ చేరని చోట, ప్రాణం పోసుకోని పదాలలో మొట్టమొదటి ఆ చివరి మాట కోసం మౌనం నుంచి ధ్యాన శిఖరం దాకా తడవ తడవకూ తడిమే అదే కళ. నదిని రేగిన నెగడును ఆపలేని నిస్సహాయత, పట్టుజారిన అయోమయాన గల్లంతైన గుండె, సౌకుమార్యపు అయిన వేళల కోసం ప్రతి ఉదయంలోనూ వెతుకుతాను. ఉండీలేని సందేహం నిలవనీదు. ఉన్నదేదో కాకుండా పోయాక రోజులు శూన్యం వైపు నడుస్తాయి. అదిగదిగో అదిగో, అదే మన యాత్రాస్థలమంటూ కలిసి విడివడిన అడుగుల వెంట ఏక్తారాలో కలిసి విరాగితత్వం. ఎక్కవలసిన రైలు రాకముందే గమ్యం చేరిన పథికుడా, మరలిపోయే ముందు ఒక్కసారంటే ఒక్కసారి వెనుతిరిగి చూడాల్సింది. దిగులు దీపపు గుబులు నిన్ను కజిలించేది. మరలిపోయే ముందు ఒక్కసారంటే ఒక్కసారి వెనుతిరిగి చూడాల్సింది. దిగులు దీపపు గుబులు నిన్ను కదిలించేది. కనీసం ఆకాశం నేలను చూపించే చోట రాయని నా ప్రేమలేఖ చదవాల్సింది. వెంట తరిమే ఎడారి నీడను విడిచి పగలు రాత్రివైపు నడిచినంత సహజంగా ఏవీ పట్టని పురిటి క్షణాల కోసం నాకోసమే నీవైన నిన్ను వెతుకుతూ దిగంతాల కవతల వెలుగుపుంతలో నిన్ను తప్పకుండా పోల్చుకుంటాను. ప్రేమ మాత్రమే తెలిసిన పసితనాన్ని మరింత మక్కువగా మళ్లీ హత్తుకుందాం. కొత్తగా చేరిన రెండు మెరుగుపూలతో ఆ రాత్రి పాలపుంత కొత్తగా పరిమళిస్తుంది. మెత్తటి సందేశమొకటి భూమిని చేరుతుంది. ప్రేమ మాత్రమే తెలిసిన పసితనాన్ని మరింత మక్కువగా మళ్లీ హత్తుకుందాం. కొత్తగా చేరిన రెండు మెరుగుపూలతో పాలపుంత ఆ రాత్రి కొత్తగా పరిమళిస్తుంది. మెత్తటి సందేశమొకటి భూమిని చేరుతుంది. కవిత శీర్షిక అసంగతం. ఉన్నదేదో ఒక్కే ఒక్కటై ప్రత్యామ్నాయమంటూ లేకపోయాక అవుననుకుని ఆమోదించడమే విజయం. గాయపడ్డ నేరానికి గమ్యమేదైనా అది పాక్షిక తీర్పు మాత్రమే. ఏమీ లేదని తెలియడానికైనా జీవితాన్ని ప్రేమించవలసిందే. కలిసి విడిన దారుల చీలికలో చీకటిని కోసుకుపోయే గమనమే మ్లానమైన మనసుకు మందు. కలిసి విడిన దారుల చీలికలలో చీకటిని కోసుకుపోయే గమనమే మ్లానమైన మనసుకు మందు. ప్రేమ, స్నేహం, మోహం నాణానికి ఒకవైపు బొమ్మలే. నదిలాంటి జీవితం వాలు తెలిసి పారుతూనే ఉంటుంది. ప్రేమ, స్నేహం, మోహం నాణానికి ఒకవైపు బొమ్మలే. నదిలాంటి జీవితం వాలు తెలిసి పారుతూనే ఉంటుంది. అంచులు లేవు అనుకున్న వ్యధను అంచెలంచెలుగా మోసుకుపోవాల్సిందే. అంచుల్లేవనుకున్న వ్యధను అంచెలంచెలుగా మోసుకుపోవాల్సిందే. మృత్యు ఘంటికలు వెంట తరిమే ఊపిరి దేహాలకు తెలుసు బతుకు విలువ. మృత్యుఘంటికలు వెంట తరిమే ఊపిరి దేహాలకు మరింత బాగా తెలుసు బతుకు విలువ. రెక్క రాలిందనో, ఆశ ఓడిందనో, కూర్చున్న కొమ్మకి దేహాన్ని వేలాడదీ

0: చూస్తే అవిటివయ్యేవి అల్లుకున్న తీగలే. రెక్క రాలిందనో ఆశ ఓడిందనో కూచున్న కొమ్మకి దేహాన్ని వేలాడదీస్తే అవిటివయ్యేవి అల్లుకున్న తీగలే. చలనసూత్రమెప్పుడూ చైతన్యమే. అలలు లేని కడలిని స్వప్నించాక తీరంచేరే వ్యూహం తెలిసే తీరాలి. అలవికాని భారాన్ని దింపుకుందుకు తెగిన నమ్మకపు కొసను ముందు కాలానికి ముడేయాల్సిందే. అలలు లేని కడలిని స్వప్నించాక తీరంచేరే వ్యూహం తెలిసే తీరాలి. అలవికారి భారాన్ని దింపుకుందుకు తెగిన నమ్మకపు కొసను ముందు కాలానికి ముడేయాల్సిందే. కలిసి విడిపోయే మూన్నాళ్ల జీవితంలో గెలుపన్నదేదీ బతుకునివ్వదు. కలిసి విడిపోయే మూన్నాళ్ల జీవితంలో గెలుపన్నదేదీ బతుకునివ్వదు. ఎవరో చేసిన గాయాలను పదే పదే తడుముకుంటూ బతుకును కోసుకుపోయే ఆత్మాహుతిని ఏ చరిత్ర నమోదు చెయ్యదు. ఆకాశం చిల్లులు పడదు, భూమి బద్దలవదు, కన్నవాళ్ల కళ్ళు మాత్రం కడదాకా కన్నీటి దీపాలవుతాయి. కంటిపాప గుండెచెమ్మ ఎప్పటికీ ఆరనిచిచ్చు, కన్నవాళ్ల కళ్ళు మాత్రం కడదాకా కన్నీటి దీపాలవుతాయి. కంటిపాప గుండెచెమ్మ ఎప్పటికీ ఆరనిచిచ్చు.
1: మీరింతవరకు శ్రీమతి ఆవాల శారదగారి స్వీయ కవితలు విన్నారు.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: ఇప్పుడు బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతీ నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము. కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్ళీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగజేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంటబట్టేందుకు తోడ్పడుతుంది. పావు లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి పావు వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్ళు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు, జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను పావువంత అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో

0: బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్ళు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి నెల రోజుల పాటు 1/2 టీ స్పూన్ చొప్పున పరకడుపున కనుక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకొని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.
1: ఇప్పుడు లలితగీతం వింటారు.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. అమ్మ మాట చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, ఇది రమేష్ నాయుడు సంగీతం.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడారు అమృత కలశం చిత్రానికి. వేటూరి సుందరామూర్తి రచించిన ఈ పాటకు రమేష్ నాయుడు సంగీతం.

0: है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం,

మార్కెటింగ్ రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

వింటున్న యుగుల గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. అందాల రాశి చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, ఇది రమేష్ నాయుడు సంగీతం.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీరు వింటున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని అంతం కాదు ఇది ఆరంభం చిత్రానికి. వేటూరి గీతం ఇది, రమేష్ నాయుడు సంగీతం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడారు అనుకున్నది సాధిస్తా చిత్రానికి. గోపి రచనకు రమేష్ నాయుడు సంగీతం.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

కార్యక్రమం చివరిగా వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు దేవదాస్ చిత్రానికి. ఆ రుద్రగీతం రమేష్ నాయుడు సంగీతం.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

कुछ कुछ आई डू माई सेल्फ, बाकी सब कुछ यू डू।

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

0: అనురాగ్ కుల్కర్ణి గానం విన్నారు ఆకాశమే నీ హద్దురా చిత్రానికి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు విన్న పాటతో యువలయ కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు హిందీ పాఠం వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో తెనాలిరామ్కి చాతుర్యు 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం తెనాలిరామ్కి చాతుర్యు.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: బైటో ఆశీష్, తుమ్హే మాలూమ్ హై కి చిత్రాయి కిసే కహతే హై?
2: ఏక్ చోటీ లకీర్ కో బినా మిటాతే బడీ కర్నీ హీ చతురాయి మానీ జాతీ హై.
3: బిల్కుల్ టీకీ కహా తుమ్నే. యహీ భావ్ శ్యామపట్ పర్ దర్శావోగే?
2: జీ హా, ఇస్ తరహ దోనో లకీర్ కీంచనీ హై.
3: తేరీ చిత్రాయి సహీ డంగ సే ప్రకట్ కియా హై. అబ్ కహో, కోయి ఏక్ చిత్ర ఔర్ హాజరీ జవాబ్ ఆద్మీ కా నామ్ బతావో జో శ్రీకృష్ణ దేవరాయ్ కే దర్బార్ మే తే.
2: వే తే తెనాలిరామ్ జిన్కో హమ్ వికట కవి నామ్ సే భీ జాన్తే హై.
3: సహీ నామ్ బతాయా హై. ఆజ్ హమ్ తెనాలిరామ్ కి చిత్రాయి నామక్ పాఠ కే ద్వారా ఉన్కీ చిత్రాయి క్యా హై జానేంగే.
2: జీ హా, విజయనగర్ రాజ్య కే రాజా శ్రీకృష్ణ దేవరాయ్ తే ఉన్కీ సభా కా నామ్ భువన విజయం తా. ఉన్కీ సభా మే అష్ట దిగ్గజ్ నామక్ ఆర్ట్ కవి రహతే తే. ఉన్మే సే తెనాలిరామ్ బహుత్ జ్ఞానీ ఔర్ చతుర్ వ్యక్తి తే. అప్నీ హోషియారీ సే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే తే. ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే తే.
3: విజయనగర్ రాజ్య కే రాజా శ్రీకృష్ణ దేవరాయ్ తే ఉన్కీ సభా కా నామ్ భువన విజయం తా. విజయనగర రాజ్యానికి రాజు శ్రీకృష్ణ దేవరాయలు వారు. వారి సభను భువన విజయం అంటారు. ఉన్కీ సభా మే అష్ట దిగ్గజ్ నామక్ ఆర్ట్ కవి రహతే తే. ఉన్మే సే తెనాలిరామ్ బహుత్ జ్ఞాని ఔర్ చతుర్ వ్యక్తి తే. వారి సభలో అష్ట దిగ్గజములు అనే 8 మంది కవులు ఉండేవారు. వారిలో తెనాలిరాముడు చాలా జ్ఞానవంతుడు మరియు చతురుడు. అప్ని హోషియారిసే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే తే. ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే తే. తెనాలిరాముడు తన తెలివితేటలతో మరియు చతురతతో ఎంత కష్టమైన సమస్యలైనా పరిష్కారం తెలిపేవాడు. అందువలన ఆయన్ను వికట కవి అంటూ ఉండేవారు.
2: ఏక్ దిన్ రాజా కృష్ణదేవరాయ్ నే రాజ్య కే ప్రముఖ వ్యక్తియోం కో అప్నే మహల్ మే భోజన్ కే లియే బులాయా. అతిథియోం కో సోనే కే బర్తనోం మే భోజన్ పరోసా గయా. సోనే కే బర్తనోం కో దేఖకర్ ఏక్ అతిథి కా మన్ లాల్ చాయా. ఉస్నే చుపక్ సే ఏక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ జేబ్ మే రఖ్ లియా.
3: ఏక్ దిన్ రాజా కృష్ణదేవరాయ్ నే రాజ్య కే ప్రముఖ వ్యక్తియోం కో అప్నే మహల్ మే భోజన్ కే లియే బులాయా. అతిథియోం కో సోనే కే బర్తనో మే భోజన్ పరోసా గయా. ఒకరోజు రాజా కృష్ణదేవరాయలు రాజ్యంలో గల ప్రముఖమైన వ్యక్తులకు తన మహల్లో భోజనం ఏర్పాటు చేశారు. అతిథులకు బంగారపు పాత్రలో భోజనం వడ్డించారు. సోనే కే బర్తనో కో దేఖకర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా. ఉస్నే చుప్కేసే ఏక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్ని జేబ్ మే రఖ్ లియా. బంగారపు పాత్రలు చూసిన ఒక అతిథి యొక్క మనసు ఆశపడింది. ఆయన చాటుగా ఒక చెంచాను తీసి తన జేబులో పెట్టుకున్నాడు.
2: రాజా కృష్ణదేవరాయ్ తదా తెనాలిరామ్ నే అతిథి కో చెమ్మచ్ జేబ్ మే రఖతే హుయే దేఖ్ లియే తా. రాజ కృష్ణదేవరాయ్ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత్ సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చెమ్మచ్ నికల్వానా హై.
3: రాజా కృష్ణదేవరాయ్ తదా తెనాలిరామ్ నే అతిథి కో చమ్మచ్ జేబ్ మే రఖతే హుయే దేఖ్ లియా తా. రాజా కృష్ణదేవరాయ్ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత్ సమజ్ గయే కి అతిథి కా అప్మాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై. రాజా కృష్ణదేవరాయలు మరియు తెనాలిరాముడు అతిథి చెంచాని తన జేబులో పెట్టుకునేట గమనించారు. మరియు రాయల వారి సంకేతము అతిథికి అవమానం కలగకుండా చెంచా తీసుకోవాలని తెనాలిరాముడికి వెనువెంటనే అర్థమైంది.
2: జబ్ సబ్ లోగోమ్ నే భోజన్ కర్.

0: लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों, अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा। देखिए, मैं यह सोने को चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा।
1: जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों, अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा। देखिए, मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा। అందరూ భోజనం చేసిన తర్వాత తెనాలిరాముడు తన స్థానంలో నిలబడి, సజ్జనులారా, మీ అందరి వినోదం కోసం నేను ఇప్పుడు ఒక తమాషా ఆట చూపిస్తాను. చూడండి, నేను ఈ బంగారపు చెంచాను నా జేబులో పెట్టుకున్నాను, మరియు మీలో ఏ ఒక్కరి జేబులో నుంచైనా బయటకు తీస్తాను.
0: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली। फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है, देखते हैं कि किसकी जेब में है। इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते।
1: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली, फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया। तेनालीरामुड़ चंचानु तन जेबुलो पेट्टुकुन्नाडु। तर्वात कल्लु मूसुकोनि एदो मंत्रं चदुवुतुन्नट्टु नटन चेशाडु। కొద్దిసేపు అయిన పిదప కళ్ళు తెరచి, ఇప్పుడు చెంచా నా జేబులో లేదు, అది మీలో ఒక్కరి వద్దకు వెళ్ళింది అన్నాడు. देखते हैं कि किसके जेब में है। इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते। చూద్దాం ఎవరి జేబులో ఉందో అంటూ వంతులు వారీగా ప్రతి అతిథి దగ్గరకు వెళ్తూ మనసులో మంత్రం జపిస్తూ నటన చేస్తున్నాడు.
0: అంతమే వే చెమ్మచ చుపాయే హుయే వ్యక్తి కే పాస్ జాకర్ బోలే కి మంత్ర మేరీ జాదూ బతా రహా హే కి చెమ్మచ ఆప్కి జేబ్ మే హే కృపయా ఆప్ అప్ని జేబ్ దేఖియే అతిథి కే పాస్ బచ్నే కా కోయి ఉపాయ్ ना था। ना चाहते हुए भी उसे अपनी जेब में हाथ डालना पड़ा।
1: अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोले कि मित्र, मेरा जादू बता रहा है कि चम्मच आपकी जेब में है, कृपया आप अपनी जेब देखिए। अतिथि के पास बचाने का कोई उपाय ना था, ना चाहते हुए भी उसे अपने जेब में हाथ डालना पड़ा। చివరకు తెనాలిరాముడు చెంచా దాచిన అతిథి దగ్గరకు వెళ్లి, మిత్రమా, నా తమాషా ఆట నీ దగ్గరే ఉన్నట్లు చెప్పుచున్నది అని అన్నాడు. అతిథి దగ్గర తనను తాను రక్షించుకున్నటకు ఏ ఉపాయం లేదు, తలచకుండానే తన జేబులో చెయ్యి పెట్టవలసి వచ్చింది.
0: ఉస్నే జేబ్ చే చెమ్మచ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా। सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई। राजा कृष्णदेवराय तेनालीराम की चतुराई से बहुत खुश हुए। उन्होंने तेनालीराम की खूब प्रशंसा और की ढेर सारे इनाम भी दिए।
1: उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया। सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई। अतिथि तन జేబులో నుంచి చెంచాను వెలుపలకు తీసి మరియు తెనాలిరాముడికి ఇచ్చేశాడు. అందరూ అతిథులు తెనాలిరాముడి యొక్క తమాషా మరియు చమత్కారపు ఆటను చూసి చప్పట్లు కొట్టారు. రాజా కృష్ణదేవరాయ తెనాలిరాంకి చతురాయిసే బౌత్ ఖుష్ హుయే ఉన్హోనే తెనాలిరాంకి ఖూబ్ ప్రశంసాకి ఔర్ డేర్ సరే ఇనాం బి దియే। రాజా కృష్ణదేవరాయలు తెనాలిరాముడి యొక్క చతురతను చూసి సంతోషించారు మరియు ఎంతగానో ప్రశంసించారు. ఇదేగాక ఎన్నో బహుమతులు కూడా ఇచ్చారు. అబ్ కుచు కఠిన శబ్ద దర్జ కరే
0: జీ హా
1: నామక్ పేరు గల
0: నామక్ పేరు గల
1: భోజన్ పరోసన భోజనం వడ్డించుట
0: భోజన్ పరోసన భోజనం వడ్డించుట
1: కుచ్ విలోమ శబ్ద భీ లిఖ్లే
0: జీ హా
1: ప్రముఖ సాధారణ
0: प्रमुख साधारण सज्जन दुर्जन
1: बंद करना खोलना
0: श्री कृष्ण।

0: ఈ ప్రణవాక్షర.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు జానపద గీతాలు వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు ఇప్పుడు మీరు వింటారు.

0: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనిలిసి మాట్లాడు.
1: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనిలిసి మాట్లాడు.
0: ఏ ఊరే పిల్ల,

0: మా ఊరు నీకెల మా జోలి నీకెల మా మామ చూస్తేను మంచోడు కాదు.
1: ఊరు పిల్ల
0: పిల్ల నీ పేరు
1: ఊరు పిల్ల
0: పిల్ల నీ పేరు
1: ఊరు పిల్ల

0: ఊరు పేరే మనిలిసి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనిలిసి మాట్లాడు.
0: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా.
1: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా.
0: ఏ ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనిలిసి మాట్లాడు.

0: పిల్లని పేరు,
1: ఏ ఊరి పిల్ల పిల్లని పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
0: ఏ ఊరి పిల్ల పిల్లని పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు. ఏ ఊరి పిల్ల పిల్లని పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.

0: నష్టకొంకము పోయనే చెల్లెల బావడిగితే మందున సెత్తండ కాసననవే అక్కయ్య శిరిషమట పోషననవే.
1: నష్ట కొంకము పోయనే చెల్లెల బావడిగితే మందున చిట్టెండ కాసననవే చెల్లెల చిరిచమట పోషననవే.

0: చెట్టు మేకలు మేసే కాకర చెట్టు మేకలు మేసే
1: వైకోడలు
0: కాకర చెట్టు మేకలు మేసే వైకోడలా నువ్వు ఎవరింటికి వెళ్ళినా వైకోడలా
1: కాకర చెట్టు

0: బట్టలు పెట్టిన రాణి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటానికి వెళ్ళినాను మామయ్య గారు.
1: బట్టలు పెట్టి రాణి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటానికి వెళ్ళినాను మామయ్య గారు.
0: సిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: సిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: సిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల.
1: సిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల.
0: వెళ్తే వెళ్ళావు గాని
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు గాని
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు గాని వైకోడల, నువ్వు వెళ్ళి నిల్లు.

0: రోజాన మామయ్య గారు, నేను సరుకుల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: చిల్లర కొట్టు రోజాన మామయ్య గారు, నేను సరుకుల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: వంగ చెట్లు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల,
1: వంగ చెట్లు.

0: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
0: చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినా వైకోడల,
1: బీర చెట్లు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినా వైకోడల.
0: వెళ్తే వెళ్ళావు కానీ
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు కానీ
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు కానీ వైకోడల, నువ్వు వెళ్ళిన ఇల్లు పేరు చెప్పే వైకోడల.

0: Trabalho.
1: మీరు ఇంతవరకు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రీనివాస్ సాధన సర్గం పాడిన పాటను వింటున్నారు. సఖి చిత్రానికి వేటూరి గీతం ఇది, ఏఆర్ రెహమాన్ సంగీతం.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

మీరు విన్న పాటను మనో దేవి శ్రీప్రసాద్ పాడారు, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి. చంద్రబోస్ రచించిన ఆ పాటకు దేవి శ్రీప్రసాద్ సంగీతం.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఓ వాణిజ్య ప్రకటన విందాం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

వింటున్నారు యుగుల గీతాన్ని. హరిహరన్ సాధన సర్గం పాడారు రన్ చిత్రానికి. ఏఎం రత్నం శివగణేష్ రచించిన ఈ పాటకు విద్యాసాగర్ సంగీతం.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వింటున్నారు. సంకీర్తన చిత్రానికి

వింటున్న పాటను ఉదిత్ నారాయణ్, చిన్మయ శ్రీపాద పాడారు శివాజీ చిత్రానికి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరు వింటున్నారు సింహరాశి చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన యుగుల గీతాన్ని. డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన ఈ పాటకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: మీరు వినా పాడుతూ చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: Less premium, more bonus. Most suitable for your loved ones. RPL Life. Nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి

0: ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్ల రూపాయలు కాగా, ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి 117 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని, వాటిని అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం. ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది.
0: అనంతరం కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొప్పం నియోజకవర్గాన్ని టూరిజం హబ్గా మారుస్తామన్నారు. రైతులందరూ సేంద్రీయ సాగువైపు మళ్లాలని, గో ఆధారిత సేద్యం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు ఎదిరించి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు అల్లూరి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ జాతికి చిరస్మరణీయమన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి మహాపుష్కరాల కోసం ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో రాజమహేంద్రవరం నగరంలోనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనుల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో తొలి దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ది కేంద్రాలను త్వరితగతిన నిర్మించి మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ,
2: పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అయితే ఈ బడ్జెట్ కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
0: మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా ఈరోజు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కేవలం 27 వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 16-17వ తేదీల్లో కోనసీమ క్వైర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాన్క్లేవ్కు 4 రాష్ట్రాల నుంచి క్వైర్ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం కలెక్టరేట్లో కాన్క్లేవ్కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కోనసీమలో 120,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోందని, దీనికి అనుబంధంగా ఉపాధి కల్పించేందుకు క్వైర్ పరిశ్రమలకు సంబంధించి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సదుపాయం లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ బుక్ చేసిన 48 గంటల్లోపు సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా ఈరోజు 2వ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వాతావరణం. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం మధ్య ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य राजस्थाने 1.05 लक्ष कोटि रूप्यतोप्यधिकानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च विहितवान्. केन्द्रीय गृहमन्त्रालयेन विधि विरुद्ध क्रियाकलाप निवारण अधिनियमान्तर्गतं पाकिस्ताने स्थिताः 23 जनाः आतंकवादित्वेन उद्घोषिताः. व्यापकरूपेण प्रवृत्तं चलच्चित्रवञ्चनामाधृत्य भारतसर्वकारेण टेलीग्राम संस्थायाः कृते आधिकारिकी सूचना प्रसारिता. भारत इज़राइल देशयोः मध्ये संजातः द्विपक्षीय निवेश सन्धिः अद्यारभ्य आधिकारिकरूपेण प्रवृत्तो जातः. भारतर्तु विज्ञान विभागेन विज्ञापितं यत् आगामिषु 4 दिवसेषु मध्यभागे गुजरात राज्यस्य कतिपयेषु, अन्यभागेषु हरियाणा, पंजाब, राजस्थान प्रान्तानां शिष्टेषु क्षेत्रेषु प्रावृत स्थितिः सर्वथा अनुकूला वर्तते. अपि च पुरुष क्रिकेट क्रीडायां भारत इंग्लैंड देशयोः मध्ये द्वितीया टी20 अन्ताराष्ट्रिय क्रीडा अद्य मैनचेस्टर नगरे क्रीडिष्यते. अथ वार्ताः विशदीकृत्य. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఈ సూచన ప్రసారిత. ఆధికారిక స్రోతేభ్యః ప్రాప్తానుసారం ప్రశాసనేన టెలిగ్రామ్ సంస్థా వంచన ప్రసారితేభ్యః చలచిత్రేభ్యః ఓటీటీ విషయవస్తుభ్యః సద్యః ప్రతిబంధాత్మకం పదక్షేపం వోఢుం సమాదిష్ట. అస్య సంవాద మంచస్య ప్రబంధకాః ఆగామిషు పంచదశ దినేషు స్వీకృత కార్యాచరణస్య ప్రతివేదనం ప్రేషితుం నిర్దిష్టాః. భారత ఇజ్రాయెల్ దేశయోః మధ్యే సంజాతః ద్విపక్షీయ నివేశ సంధిః అద్యారభ్య అర్థాత్ జులై మాసస్య పంచ దినాంకాత్ ఆధికారిక రూపేణ ప్రవృత్తో జాతః. అయం హి ఐతిహాసికః సంధిః గతవర్షే సితంబర్ మాసే నవదేహల్యాం హస్తాక్షరితం గతః. కేంద్రీయ విత్త మంత్రాలయః ప్రత్యపాదయత్ యత్ అయం ద్విపక్షీయ నివేశ సంధిః ఉభయోః రాష్ట్రయోః ఆర్థిక సంబంధానాం దృఢీకరణాయ అథ ఏకం సురక్షితం పూర్వానుమానయోగ్యం నివేశ వాతావరణం నిర్మాతుమేకం ఐతిహాసికం చరణం వర్తతే. మంత్రాలయేన గదితం యత్ సంధేః ఆధారేణ పరిసీమ్ని నివేశ గతివిధిషు ప్రవర్ధనేన సహ భారత్ ఇజ్రాయెల్ దేశయోః మధ్యే రణనీతిక ఆర్థిక సహభాగితా అపి గభీరా భవితా. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ అద్య స్వామి వివేకానందస్య పుణ్యతిథౌ తస్మై సాదరం శ్రద్ధాంజలిం సమర్పితవంతౌ. సామాజికాంతర్జాలీయ సందేశే ఉపరాష్ట్రపతినా రాధాకృష్ణన్ ఇత్యనేన స్వామి వివేకానందః కశ్చన్ మహాన్ దేశభక్తః, దార్శనికః, ఆధ్యాత్మిక ద్రష్టా చేతి వ్యపదిష్టః. తేన ప్రోదీరితం యత్ స్వామి వివేకానందేన భారతస్య సభ్యతామూలక చేతనాయాః పునర్జాగరణం విహితం. సహైవ దేశస్య సనాతన జ్ఞానం కృత్స్నం హి విశ్వం ప్రతి ప్రసారితం. ఉపరాష్ట్రపతినా సబలం విజ్ఞాపితం యత్ స్వామినః ఆత్మ విశ్వాసపూర్ణస్య ప్రబుద్ధస్య కరుణాపూర్ణస్య చ భారతస్య పరికల్పనా అద్యాపి రాష్ట్రస్య వికాసయాత్రాయాః మార్గం దిశతి. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ప్రతిపాదితం యత్ భారతస్య సంస్కృతం ఆధ్యాత్మికతాం రాష్ట్రీయ చేతనాం చ వైశ్విక పటలే ప్రతిష్ఠాపయితుం స్వామీ వివేకానందస్య యత్ అవదానం వర్తతే తత్ అనుపం అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య డిజిటల్ పరిష్కారైః ఉపభోక్తృ న్యాయం సుదృఢీకర్తుం సర్వకారస్య ప్రయత్నాన్ రేఖాంకితవాన్. కేంద్రీయ మంత్రిణా ప్రహ్లాద్ జోషినా లేఖం ప్రకాశయం శ్రీమోదీ అవదత్ యత్ సంబద్ధపక్షైః సహ వ్యాపకమంత్రణాయాః పరం ఈ జాగృతి మంచః పరిష్కృతః. భారతర్తు విజ్ఞాన విభాగేన విజ్ఞాపితం యత్ ఆగామిషు చతుర్దివసేషు మధ్యభాగే గుజరాత్ రాజ్యస్య కతిపయేషు అన్యభాగేషు హర్యాణా పంజాబ్ రాజస్థాన ప్రాంతానాం శిష్టేషు క్షేత్రేషు ప్రావృటస్థితిః సర్వథా అనుకూలం వర్తతే. పురుష క్రికెట్ క్రీడాయాం భారత ఇంగ్లాండ్ దేశయోః మధ్యే ద్వితీయా T20 అంతారాష్ట్రీయ క్రీడా అద్య మంచెస్టర్ నగరే క్రీడిష్యతే. భారతీయ సమయానుసారం క్రీడేయం అద్య సాయం 7:00 సమారప్స్యతే. ఇతి వార్తాః.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు

0: కొండంత అండా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో స్థానికంగా దొరికే పండ్లతో విలువ ఆధారిత పదార్థాల గురించి డాక్టర్ వి మంజువాణి గారి ప్రసంగం వింటారు.
2: ఇప్పుడు స్థానికంగా దొరికే వివిధ రకాలైన పండ్లతో విలువ ఆధారిత ఉత్పత్తులను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పండ్లు మరియు కూరగాయలు మానవ శరీరంలో రక్షణ పాత్ర పోషించే అతి ముఖ్య పోషకాలైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాల వంటి ఉపయోగకరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. మన దేశంలోని వాతావరణం, భూభౌతిక స్వరూపం అనేక రకాల పళ్ళు, కూరగాయలను పండించడానికి అనుకూలం. ప్రతి సంవత్సరం ఆయా సీజన్లలో పండ్లు మరియు కూరగాయలు మిగులు స్థాయిలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వీటిని తాజాగా ఎక్కువ కాలం నిల్వ ఉంచడం అనేది కష్టతరం. సీజన్లో ఇవి చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఆయా సీజన్లలో పండ్లు కూరగాయలను నిల్వ చేసుకున్నట్లయితే వాటిని అన్ని కాలాలలోనూ వాడుకొనవచ్చును. పండ్లు కూరగాయలను నిల్వ చేయటం అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమేనని చెప్పుకోవచ్చు. పచ్చళ్ళు, చట్నీలు ఎప్పటి నుంచో భారతీయ భోజనంలో భాగంగా కొనసాగుతూ ఉన్నాయి. పండ్లు కూరగాయలు పాడవపోవటానికి గల ప్రధానమైన కారణాలను మరియు పండ్లు కూరగాయలు నిలువ చేసేందుకు పాటించదగిన పద్ధతులు మరియు పండ్లు కూరగాయలతో నిలువ పదార్థాల తయారీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. పండ్లు కూరగాయలు త్వరగా పాడైపోవటానికి ప్రధానంగా రెండు కారణాలను మనం చెప్పుకోవచ్చు. ఒకటి, పండ్లు మరియు కూరగాయల్లో ఉండే ఎంజైములు. ఈ ఎంజైములు సంక్లిష్టమైన రసాయన పదార్థాలు. ఇవి అన్ని జీవులలో కణజాలలోనూ ఉండి అవసరమైన శారీరక ప్రక్రియలకు నియంత్రిస్తాయి. అదనపు వేడి అంటే అధిక ఉష్ణోగ్రత ద్వారా ఈ ఎంజైములను నిర్వీర్యం చేయవచ్చును. రెండు, సూక్ష్మజీవుల పెరుగుదల. సూక్ష్మజీవులనేవి అతి చిన్న ప్రాణులు. అవి కంటికి కనపడవు, కానీ మైక్రోస్కోప్ ద్వారా వాటిని చూడవచ్చును. సాధారణ పరిసరాలన్నింటిలోనూ సూక్ష్మజీవులు ఉంటాయి. పండ్లు కూరగాయలు పాడైపోయేందుకు కారణమయ్యే ప్రధానమైన సూక్ష్మజీవులు ఒకటి బ్యాక్టీరియా, రెండు ఈస్ట్ శిలీంధ్రాలు. బ్యాక్టీరియా కారణంగా చెడిపోవటం వల్ల పండ్లు కూరగాయలు పుల్లటి వాసన వస్తూ ఉంటాయి లేదా ముడతలు పడినట్లు కనిపిస్తాయి. నీరు మరుగుతున్న ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ స్పోర్లు తయారు చేసే కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత అధిక ఉష్ణోగ్రత వద్ద అంటే 150 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద నశిస్తాయి. ఇందుకోసం ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం వలన ఫలితం ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద అనగా రిఫ్రిజిరేషన్ ప్రక్రియ వలన బ్యాక్టీరియా పెరుగుదల రేటు మందగిస్తుంది. డీప్ ఫ్రీజింగ్ వలన ఈ పెరుగుదల పూర్తిగా నిలిచిపోతుంది. అయితే ఈ రెండు ప్రక్రియలు కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపలేవు. ఉత్పత్తులను తిరిగి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచగానే బ్యాక్టీరియా పెరగటం ప్రారంభిస్తుంది. సహజ మరియు రసాయనానికి నిలువ పదార్థాలు బ్యాక్టీరియా పెరుగుదల నిలిపివేస్తాయి. ఈస్ట్ అనేది ఆమ్ల వాతావరణంలో పెరుగుతుంది. ఇది ఆహార ఉత్పత్తులను పులియబెడుతుంది. అనేక ఈస్ట్ రకాలను వేడి చేయటం వల్ల సులువుగా నశిస్తాయి. రిఫ్రిజిరేషన్, డీప్ ఫ్రీజింగ్ వంటి అతి తక్కువ ఉష్ణోగ్రత ప్రక్రియల ద్వారా కూడా వీటిని పనిచేయకుండా చేయవచ్చును. శిలీంధ్రాలు వేడిని తట్టుకోలేవు. 60 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసినట్లయితే అవి నశిస్తాయి. నిలువ చేయడం కోసం శిలీంధ్రాలను అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిర్వీర్యం చేస్తారు. దీనివల్ల ఇవి నిర్వీర్యం కావడమే కాకుండా నశిస్తాయి కూడా. అంతేకాక ఈ ప్రక్రియ ఉత్పత్తులలోకి మున్ముందు శిలీంధ్రాలు ప్రవేశించకుండా నివారిస్తుంది. స్టెరిలైజ్డ్ పాత్రలు వాడటం, సరియైన పద్ధతిలో ప్యాకింగ్ చేయటం ద్వారా శిలీంధ్రాల వల్ల ఉత్పత్తులు పాడవకుండా రక్షించుకోవచ్చు. ఇప్పుడు పండ్లు మరియు కూరగాయలను నిలువ చేసేందుకు పాటించదగిన పద్ధతులను చూసుకున్నట్లయితే, ఒకటి, నిర్జలీకరణ. ఆధునిక నిర్జలీకరణ పద్ధతుల ద్వారా పండ్లు మరియు కూరగాయలలోని ఉష్ణోగ్రతను, తేమను నియంత్రించి వాటి సహజ రూపురేఖలు

మరియు రుచి మారకుండా చేయవచ్చును. రెండు, వేడి చేయటం. ఉత్పత్తులను గాలి చొరబడిన డబ్బాలలో సీలు చేయడానికి ముందుగా వాటిని తగిన పాత్రలో తగిన ఉష్ణోగ్రత వద్దకు వేడి చేస్తారు. అత్యధిక ఉష్ణోగ్రత ఎంజైమ్లను నిర్వీర్యం చేసి సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అయితే వీటిని గాలి చొరబడని పాత్రలో సీలు చేయడం ఎంతో అవసరం. పాత్రలో గాలి చొరబడినట్లయితే ఉత్పత్తులు మానవ వినియోగానికి పనికిరాకుండా పోతాయి. ఉదాహరణకు పండ్లు మరియు కూరగాయలను క్యాన్లలో భద్రపరచడం. తర్వాత ఉప్పుతో నిల్వ చేయటం. మోతాదు కన్నా 15% ఉప్పును ఎక్కువగా వాడినట్లయితే అది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఉప్పు ఉత్పత్తుల నుండి నీటిని తొలగించి వాటికి సూక్ష్మజీవుల నుండి విముక్తి కల్పిస్తుంది. ఉప్పును పచ్చళ్ళు చట్నీలలో ప్రిజర్వేటివ్గా వాడతారు. కొన్ని సందర్భాలలో ఉప్పును ఉపయోగించి నిలువ చేయడం వలన లాక్టిక్ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. దానివలన అవి పచ్చడి వాసన వస్తూ ఎక్కువ కాలం మన్నుతాయి. ఉదాహరణకు ఉల్లి మరియు దోసకాయ పచ్చళ్ళు. తర్వాత చక్కెరతో నిలువ చేయటం. ఏదైనా ఒక ఉత్పత్తిలో చక్కెర మోతాదు 68% దాటినట్లయితే అది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. చక్కెర పళ్ళలోని నీటిని పీల్చివేస్తుంది. దానితో అందులోని సూక్ష్మజీవులు పెరగవు. ఈ విధంగా చక్కెర అనేది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. పళ్ళు మరియు కూరగాయలను నిలువ పదార్థాల తయారీ గురించి చూసుకున్నట్లయితే పండ్లతో మామిడిపళ్ళు, యాపిల్, పైనాపిల్, అరటిపండ్లు, ద్రాక్ష, జామకాయలతో జామును తయారు చేసుకొనవచ్చును. పెక్టిన్ సమృద్ధిగా ఉండే పళ్ళతో మంచి జామ్లు, జెల్లీలు తయారవుతాయి. పెక్టిన్ అనేది పళ్ళలో సహజంగా లభించే పదార్థం. ఇది చక్కెర ఆమ్లంతో కలిసినప్పుడు జెల్లీయింగ్ ఏజెంట్లా పనిచేసి జామ్లు, జెల్లీలు చక్కగా సెట్ అయ్యేందుకు తోడ్పడుతుంది. పెక్టిన్ సమృద్ధిగా ఉండే పళ్ళను చూసుకున్నట్లయితే జామ, యాపిల్, బొప్పాయి మరియు నిమ్మ తొక్కలో పెక్టిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పెక్టిన్ అనేది మధ్యస్థంగా ఉండే పళ్ళను చూసుకున్నట్లయితే మనకి నీలి ద్రాక్ష, పైనాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీ, ఆల్బకరా వంటి పళ్ళలో పెక్టిన్ అనేది మధ్యస్థంగా ఉంటుంది. అదే పెక్టిన్ తక్కువగా ఉండే పళ్ళను చూసుకున్నట్లయితే పుచ్చకాయలు, తర్బూజ, టొమాటో మొదలైన వాటిల్లో పెక్టిన్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అయితే పండ్లు పండిన స్థాయిని బట్టి పెక్టిన్ యొక్క శాతం అనేది మారుతుంది. జామ్లు, జెల్లీలు పెక్టిన్, చక్కెర, ఆమ్లాన్ని సరైన మోతాదులో వాడాలి. జెల్లీ అనేది పారదర్శకంగా ఉంటుంది. జామ్కు బదులుగా దీనిని వాడుకోవచ్చు. తీయని పండ్లకు 1 కిలో గుజ్జుకు సమాన మోతాదులో చక్కెరను వాడాలి. అదే పులుపు పండ్లకు 1 కిలో గుజ్జుకు 1.5 కిలో వరకు చక్కెరను వాడుకొనవచ్చును. ఈ చక్కెర మోతాదు మించిన లేదా ఎక్కువసేపు వండినా జామ్ కానీ జెల్లీ కానీ గట్టిపడుతుంది. జామ్ మరియు జెల్లీల తయారీ పద్ధతిని చూసుకున్నట్లయితే పండ్లను శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 50 నుండి 100 మిల్లీలీటర్ల నీటిని పండ్లకు కలిపి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన ముక్కలను పల్పర్లో ఆడించి గుజ్జును సేకరించుకోవాలి. తరువాత దీనిని వడకట్టాలి. పండ్ల గుజ్జును చక్కెరను కలిపి ఎండ్ పాయింట్ వరకు మరిగించాలి. మంట మీద నుంచి దింపే ముందుగా సిట్రిక్ యాసిడ్ను కలపాలి. పాత్రల అంచుల్లో బుడగలు వస్తున్నట్లయితే మరగడం అనేది చివరి దశకు చేరింది, అంటే ఎండ్ పాయింట్కి చేరిందని తెలుసుకోవాలి. లేనట్లయితే షీట్ పద్ధతి లేదా ప్లేట్ పద్ధతిలో కూడా ఎండ్ పాయింట్ను తెలుసుకొనవచ్చును. షీట్ పద్ధతి అంటే గరిటెతో కొద్దిగా మరుగుతున్న మిశ్రమాన్ని తీసుకొని చల్లార్చిన తర్వాత దాన్ని నెమ్మదిగా జారవిడవాలి. జామ్ తయారైనట్లయితే అది ఒక పొరలా ఏర్పడుతుంది. ప్లేట్ పద్ధతిలో మరుగుతున్న మిశ్రమాన్ని పోర్సిలిన్ ప్లేటుపై కానీ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేటుపై కానీ జారవిడవలను. ప్లేట్ను ఒక పక్కకు వంచినప్పుడు ఈ మిశ్రమం ఒకే ముద్దగా కిందకి జారినట్లయితే మనకు జామ్ తయారు

తయారైనట్లే. జెల్లీ అనేది జామ, వెలగ వాకా వంటి పెక్టిన్ సమృద్ధిగా ఉండే పళ్ళను నీటిలో మరిగించి వడకట్టి వడకట్టిన పండ్ల రసానికి చక్కెర, సిట్రిక్ యాసిడ్ని కలిపి క్లియర్గా జెల్లీ ఏర్పడే వరకు మరిగించాలి. బాగా తయారైన జెల్లీ క్లియర్గా పారదర్శకంగా కదలకుండా ఉంటుంది. తర్వాత పండ్ల రసాల తయారీ చూసుకున్నట్లయితే ద్రాక్ష, కమలా ఫలాలు వంటి పండ్ల రసాలతో స్క్వాష్ను తయారు చేసుకోవచ్చును. పండ్ల రసాన్ని తీసుకున్న తర్వాత సమాన పరిమాణంలో చక్కెర, 1 కిలోకి 2 నుంచి 5 గ్రాముల వరకు సిట్రిక్ యాసిడ్ను తీసుకోవాలి. చక్కెర, నీరు, సిట్రిక్ యాసిడ్ మిశ్రమాన్ని వేడి చేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ పాకాన్ని వడకట్టి పండ్ల రసానికి కలపాలి. కమలా ఫలాల స్క్వాష్ తయారు చేస్తున్నప్పుడు పాకాన్ని చల్లార్చిన తర్వాత పండ్ల రసాన్ని కలపాలి. తగిన విధంగా ఎసెన్స్, రంగు, పొటాషియం మెటాబైసల్ఫేట్ పొడిని కలిపి శుభ్రమైన స్టెరిలైజ్ చేసిన సన్నని మూతికల సీసాలో భద్రం చేయాలి. ఈ చిక్కటి పండ్ల రసాలకు తగిన మోతాదులో నీటిని కలిపి తాగాలి. తర్వాత మురబ్బాలు, క్యాండీల తయారీ. యాపిల్స్, మామిడి, ఉసిరి వంటి పండ్లను, క్యారెట్, బొప్పాయి, బూడిద గుమ్మడికాయ, అల్లం వంటి కూరగాయలతో మురబ్బాలు, క్యాండీలను తయారు చేసుకోవచ్చును. మురబ్బాల తయారీ కోసం పళ్ళు లేదా కూరగాయలను కావలసిన పరిమాణంలో కోసుకొని సమాన పరిమాణంలో చక్కెర పాకంలో 70% మరిగించి నిల్వ చేయాలి. మొదట 70% చక్కెర పాకం పట్టి ఉడికించిన ముక్కలను వేసి ఒకరోజు నాననివ్వాలి. మరుసటి రోజు పండ్ల ముక్కలను వేరు చేసి 10% చక్కెరను అదే పాకానికి కలిపి మరిగించి మళ్ళీ పండ్ల ముక్కలను కలపాలి. ఈ విధంగా చక్కెర పాకం చిక్కగా సగం అయ్యే వరకు 4 నుండి 7 రోజుల వరకు చేసి శుభ్రమైన పొడి సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రూట్ క్యాండీ తయారు చేయటం కోసం ముక్కలను ఎండబెట్టాలి. మురబ్బాల నుంచి క్యాండీలను, క్రిస్టలైజ్ పళ్ళను తయారు చేయవచ్చును. పచ్చళ్ళు మరియు చట్నీలను తయారు చేయడం చూసుకున్నట్లయితే పళ్ళు మరియు కూరగాయలతో సాంప్రదాయ పద్ధతుల్లోనే కాక ఉప్పు, వెనిగర్ లేదా నూనె, మసాలాలను కలిపి వైవిధ్యంగా వివిధ పచ్చళ్ళను తయారు చేయవచ్చు. చట్నీని చక్కెర, ఉప్పు, వెనిగర్, మసాలాలు కలిపి తయారు చేస్తారు. తక్కువ మోతాదులో రసాయనిక ప్రిజర్వేటివ్లను కూడా వాడుకొనవచ్చును. ఇవి పిల్లలకు అల్పాహారాలలో స్వీట్ చట్నీగా ఇష్టంగా తినడానికి ఉపయోగపడతాయి. చట్నీలు యాపిల్స్, ఆల్బకర, మామిడి, క్యాలీఫ్లవరు, క్యారెట్, టమాటా, పచ్చిపప్పాయి మొదలైనటువంటి పళ్ళు కూరగాయలతో చట్నీలను తయారు చేసుకొనవచ్చును. వాసన కోసం ఉల్లిపాయ, వెల్లుల్లి మసాలాలను కూడా కలుపుతారు. వెనిగర్, ఉప్పు, చక్కెరలను కలపటం వాటికి మరింత రుచినిస్తుంది, నిల్వ ఉండేలా కూడా చేస్తుంది. వెనిగర్ కొంతవరకు ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది. చట్నీలు తయారు చేసేందుకు పండ్లు లేదా కూరగాయలను సాధారణంగా కావలసిన సైజు ముక్కలుగా కోస్తారు లేదా కోరుతారు. తర్వాత కోరిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలతో కలిపి మెత్తగా అయ్యేంత వరకు ఉడికిస్తారు. ఆ తర్వాత చక్కెర, గరం మసాలా, కారం, ఉప్పు కలుపుతారు. మరగడం ఆఖరి దశకు చేరుకుందనగా మసాలాలు కలపాలి. లేనట్లయితే ఎక్కువసేపు మరగడం వలన మసాలాలలోని ప్రత్యేకమైన నూనెలు, వెనిగర్ ఆవిరైపోతాయి. వెనిగర్ బదులుగా గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ను వాడినట్లయితే దాన్ని ఆఖరుకు మంట మీద నుంచి దించిన తర్వాత కలపాలి. తీయటి చట్నీలను సాధారణంగా చిక్కదనం వచ్చేంత వరకు ఉడికిస్తారు. దీనివలన నిల్వ ఉన్నప్పుడు చట్నీ అనేది పులియదు. పొడిగా ఉన్న శుభ్రమైన సీసాలలో చట్నీని నిల్వ చేయాలి. సాస్లు, కచప్ల తయారీని చూసుకున్నట్లయితే టమాటా, గుమ్మడి, మిరప మొదలైనటువంటి వాటి నుంచి తయారు చేస్తారు. టమాటా రసాన్ని కావలసినంత చిక్కగా చేసి చక్కెర, ఉప్పు, మసాలాలు, వెనిగర్ కలిపి టమాటా సాసు మరియు కెచప్లను తయారు చేస్తారు.

0: వేసుకుని వచ్చును. టమాటాలను బాగా కడిగి రెండు ముక్కలుగా కోసుకోవాలి. కోసేటప్పుడు ఆకుపచ్చటి భాగాలను తొలగించాలి. ఈ ముక్కలను మెత్తబడేంత వరకు ఉడికించి వడకట్టాలి. మసాలాలను అంటే వెల్లుల్లి, మిరియాలు, చెక్క, లవంగాలు, ఉల్లిపాయ కిలో గుజ్జుకు 10 గ్రాముల వరకు దంచి మస్లిన్ క్లాత్లో మూట కట్టాలి. టమాటా రసంలో 1/3 వంతు చక్కెర వేసి మసాలాల మూట వేసి రసం 1/3 వంతుకు తగ్గేంత వరకు మరిగించాలి. మసాలా మూటను పిండి చిక్కదనం వచ్చేంత వరకు మరిగించాలి. 1 చెంచాడు రసాన్ని తీసుకొని ప్లేట్లో వేసి చల్లార్చాలి. నీరు విడిపడినట్లయితే కెచప్ అనేది తయారైనట్లే. ఈ విధంగా తయారైన కెచప్కు సోడియం బెంజోయేట్ని కలపాలి. సన్నటి మూతిగల సీసాలో నిండా పోసి వెంటనే మూత పెట్టాలి. పండ్లు మరియు కూరగాయలను నిల్వ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసుకున్నట్లయితే దెబ్బతినని, మచ్చలు లేని, తాజాగా ఉన్న మంచి పండ్లను తీసుకోవాలి. దీనివలన తయారయ్యే ఉత్పత్తులు మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. నిల్వ చేసే ప్రక్రియలో రాగి, ఇత్తడి, ఇనుము వంటి లోహపు పాత్రలను వాడరాదు. ఈ లోహాలు పండ్ల ఆమ్లాలతో చర్య జరిపే ప్రమాదం ఉంది. స్టెయిన్లెస్ స్టీలు, చెక్క, అల్యూమినియం పాత్రలను వాడాలి. పండ్లు మరియు కూరగాయలను కోసేందుకు కూడా స్టెయిన్లెస్ స్టీల్ కత్తులనే వాడాలి. సూచనల ప్రకారం రసాయనానికి ప్రిజర్వేటివ్లను వాడాలి. చక్కెర సాంద్రత 68% దాటితేనే చక్కెర అనేది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. అలాగే ఉప్పు ప్రిజర్వేటివ్గా పనిచేయాలంటే దాని స్థాయి 15% మించి ఉండాలి. పచ్చళ్ళు, చట్నీలలో ఎస్టిక్ యాసిడ్ యొక్క సాంద్రత 2% కన్నా తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. పెక్టిన్ ఎక్కువగా ఉండే పళ్ళు, జామ్లు, జెల్లీలకు బాగా పనికొస్తాయి. దూరగా పండిన పళ్ళలో పెక్టిన్ అనేది అత్యధికంగా ఉంటుంది. సాంకేతిక నైపుణ్యం జోడించి కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధిని కూడా వీటి ద్వారా పొందవచ్చును. జామ్లు, జెల్లీలను ఎక్కువసేపు వండినట్లయితే అవి గట్టిపడతాయి. అలాగే జామ్లు, జెల్లీలలో యాసిడ్ ఎక్కువైతే అవి పలచగా, జారుడుగా ఉంటాయి. టమాటా సాస్ తయారు చేయడం కోసం బాగా పండిన ఎర్రటి టమాటాలను తీసుకోవాలి. దానివల్ల సాస్కు మంచి రంగు వస్తుంది. టమాటా కెచప్లో రంగు కలపకూడదు. శుభ్రమైన స్టెరిలైజ్ పొడి సీసాలు లేదా జార్లను మాత్రమే నిల్వ చేయడానికి వాడాలి. ఈ విధంగా ఆయా కాలాలలో విరివిగా దొరికే పండ్లు మరియు కూరగాయలను నిల్వ చేసుకుని సంవత్సరం పొడవుగా వాడుకోవటం వలన నిత్య ఆహారంలో వాటి వాడకం పెరగటమే కాక ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాక కొద్దిపాటి ఆదాయం కూడా సంపాదించుకొనవచ్చును.
1: మీరు ఇంతవరకు స్థానికంగా దొరికే పండ్లతో విలువ ఆధారిత పదార్థాలు డాక్టర్ వి మంజువాణి గారి ప్రసంగం విన్నారు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ఉపయోగాలు గురించి వింటారు.
1: సేంద్రియ వ్యవసాయం మనకి కొత్త ఏమి కాదు. మన పూర్వీకుల కాలంలో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు మందులు లేని కాలంలో కేవలం సేంద్రియ ఎరువులతోనే పంటలను పండించేవాళ్ళు. రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమై క్రమేపీ వాటి వాడకం పెరిగి కేవలం రసాయనిక ఎరువులను మాత్రమే వాడే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. రసాయనిక ఎరువులే కాకుండా చీడపీడల నివారణకు, కలుపు నివారణ కోసం పంటలు ఏపుగా పెరిగి పూలు, కాయలు, గింజలు ఎక్కువగా నిలబడేందుకు కృత్రిమ హార్మోన్ల వాడకం కూడా ఎక్కువైంది. వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సుల్లో రసాయనిక ఎరువులతో పాటు పశువుల ఎరువు

పచ్చిరొట్ట ఎరువులు కూడా వాడమని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులు సమీకృత ఎరువుల వాడకాన్ని మరిచి కేవలం రసాయన ఆధారిత సేద్యం వైపు మొగ్గు చూపటం వల్ల నేలల్లో, నీటిలో, ఆహార పదార్థాల్లో పురుగుమందుల అవశేషాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంటున్నాయి. అయితే వ్యవసాయంలో ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక పక్క పెరిగే జనాభా ఆహార భద్రత కోసం అధికోత్పత్తి చేయవలసిన నేపథ్యంలో పంట ఉత్పాదకతను పెంచడానికి ఎక్కువ దిగుబడులు ఇచ్చే పంట రకాలను, సంకర రకాలను తయారు చేసి వాటికి అనుగుణంగా ఎక్కువ పోషకాలను అందించడానికి రసాయనిక ఎరువులను వాడవలసి రావడం జరుగుతుంది. సేంద్రీయ ఎరువులు కూడా తగినంత మోతాదులో లభ్యం కాకపోవటం, రసాయనిక ఎరువులతో పోలిస్తే వాటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉండటం, అందుకు కావలసిన రవాణా కూలీల అవసరం, రసాయనిక ఎరువుల్లోని పోషకాలు సులువుగా పంటలకు గ్రహించగలిగి వెంటనే వాటి ప్రభావం పైర్ల మీద కనబడటం, సొంత సేద్యం తగ్గి కౌలు సేద్యం పెరగడం, పశు సంపద ఆధారిత వ్యవసాయం క్రమేపీ తగ్గిపోవడం, యాంత్రీకరణ చోటు చేసుకోవడం వంటి అనేక కారణాలు కూడా రసాయనిక సేద్యం వైపు వ్యవసాయాన్ని మళ్లించాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది తిరిగి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతాంగం నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా దశల వారీగా జరగవలసి ఉంటుంది. ఒక పక్క పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను సమన్వయపరుచుకుంటూ సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ క్రిమి నాశనుల లభ్యతను పెంపొందించుకుంటూ యువ వ్యవసాయదారుల్లో వీటి మీద అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సేంద్రీయ ఉత్పత్తులకు మద్దతుగా విధానపరమైనటువంటి నిర్ణయాలను అమలుపరచడం వంటి చర్యలను తీసుకోవాలి. సహజ వనరులను, వ్యర్థ పదార్థాలను పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు వంటి పశు పక్ష్యాదుల విసర్జనాలను, వాటి ఇతర ఉత్పత్తులను, పచ్చిరొట్ట పైర్లను, సహజ సిద్ధ ఖనిజ సంబంధమైన మూలకాలను ఎరువుగా, జంతు వృక్ష సంబంధ క్రిమి సంహారకాలను, జీవ నియంత్రణ సూక్ష్మజీవులను, పురుగుల ఆకర్షక వికర్షక ఎరలను వాడి పురుగులు, తెగుళ్లను నియంత్రించడం వంటి పద్ధతులను అవలంబించి ఎటువంటి రసాయనాలను వాడకుండా పంటలను పండించడమే సేంద్రీయ వ్యవసాయం. దీనివల్ల పంటలకు స్థూల సూక్ష్మ పోషకాలు అందుతాయి. కాలుష్య కారకాలైన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, వాటి అవశేషాలకు ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల నాణ్యమైన ఆరోగ్యవంతమైనటువంటి పంటలను ఉత్పత్తి చేసుకోవచ్చు. సేంద్రీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ బాగా ఉంటుంది. మన దేశంలో బాస్మతి బియ్యం, అపరాలు, నూనె గింజలు, తేయాకు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, చెరకు ఇట్లాంటి పంటలను కొంత విస్తీర్ణంలో రైతులు సేంద్రీయ విధానంలో పండించడం జరుగుతోంది. సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణకు విస్తృతమైన నియంత్రణలను పాటించి నియమానుసారంగా పంటలను పండించాల్సి ఉంటుంది. కఠినమైనటువంటి నిబంధనలు, మార్గదర్శకాలు పాటించి ధృవీకరింపబడినప్పుడే వాటిని సేంద్రీయ ఉత్పత్తులుగా గుర్తించి ఎగుమతులను, వాణిజ్యాన్ని అనుమతించడం జరుగుతుంది. సేంద్రీయ ధృవీకరణ పత్రాన్ని వ్యక్తిగతంగా కాకుండా రైతు గ్రూపుకు సంపూర్ణంగా ఇచ్చే విధానాన్ని మన ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో రెండు రకాలుగా సేంద్రీయ ఉత్పత్తులను గుర్తించడం జరిగింది. ధృవీకరణ వ్యవస్థ అపెడా ద్వారా ధృవీకరణ పత్రాన్ని పొందడం, దానివల్ల ఎగుమతులకు సానుకూలతను పొందడం జరుగుతుంది. ఇక రెండో విధానంలో ప్రాతినిధ్య హామీ పద్ధతిలో ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను స్వయంగానే ధృవీకరించాలి. అయితే ఇవి ఎగుమతికి యోగ్యం కావు, దేశీయంగానే ఉపయోగించుకోవాలి. ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల నేలల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. నేలలు గుల్లబారి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతాయి. నేలల పునరుద్ధరణ జరుగుతుంది. నేలలకు పోషకాలను, తేమను పట్టి పెట్టుకునే గుణం కూడా పెరుగుతుంది. పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాలుష్య నివారణ కోసం పరిసరాల మిత్రత్వానికి దోహదం ఏర్పడుతుంది. నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికాకుండా ఉంటాయి. పర్యావరణ సమతుల్యతకు కూడా ఈ వ్యవసాయం దోహదపడుతుంది. సహజ వనరులు సమర్థవంతంగా వినియోగింపబడతాయి. నేలలో సహజంగా నిల్వ ఉన్న పోషకాల వినియోగం పెరుగుతుంది. నేల సహజ లక్షణాల్లో వచ్చే మార్పులను నిలువరించుకునే సామర్థ్యం పెరుగుతుంది. నేలలో సేంద్రీయ పదార్థం పెరుగుతుంది.
దీనివల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు, కీటకాలు అభివృద్ధి

0: చెందుతాయి. నాణ్యమైన దిగుబడులను ఎక్కువ కాలం నిల్వ ఉండగలిగే ఉత్పత్తులను ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల మనం పండించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యవసాయ సుస్థిరత అనేది ఏర్పడుతుంది, అంటే క్రమేపీ పంటల ఉత్పాదకత పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ సేంద్రీయ వ్యవసాయంలో రసాయనాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మొక్కల నుండి లభ్యమయ్యే నూనెలు, లైట్ మినరల్ ఆయిల్స్, లింగాకర్షణ రసాయనాలు, గంధకము, రాగి ధాతువుతో తయారయ్యే బోర్డో పేస్టు, బోర్డో మిక్చరు, ప్రాసెస్ చేయని రాక్ ఫాస్ఫేట్ అంటే భాస్వరం ఎరువుగా ఆమ్ల క్షార భూములను పునరుద్ధరించడానికి సున్నం జిప్సం రసాయనాలను పరిమితంగా వాడుకోవచ్చు. భూమిని సారవంతం చేసి పోషకాలను అందించడానికి పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల పెంట, కంపోస్ట్, పంటల అవశేషాలు, పచ్చిరొట్ట ఎరువు, కలప పరిశ్రమ వ్యర్థాలు, పశువుల మూత్రము, వానపాముల ఎరువు, ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో చెట్ల నుండి లభ్యమయ్యే ఉప ఉత్పత్తులు మొదలైన వాటిని ఈ వ్యవసాయంలో మనం వాడుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో వివిధ పంటలను పండించడానికి అనుసరించవలసిన ప్రణాళికలు, పద్ధతులు, అవసరమైన పోషకాలు ఏ విధంగా ఏ రూపంలో అందించాలి, కీటకాలను, రోగకారక శిలీంధ్రాలు, సూక్ష్మజీవులను ఏ విధంగా నివారించుకోవచ్చు, ఇంకా కలుపు యాజమాన్యం, ఉత్పత్తులు నాణ్యత, ప్రామాణికాలు మొదలైన అంశాల మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా ముఖ్యమైన పంటలైనటువంటి వరి, చెరకు, వేరుశెనగ, పత్తి, శనగ మొక్కజొన్న మొదలైనటువంటి పైర్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధనలను ఇటీవల కాలంలో చేపట్టడం జరిగింది. దిగుబడుల స్థిరీకరణ జరిగి రసాయనిక పద్ధతిలో దిగుబడులకు సమానంగా సేంద్రీయ పద్ధతిలో దిగుబడి సాధించడానికి మరికొంత సమయం పడుతుంది. నేలలో సేంద్రీయ కార్బన శాతం స్వల్పమాత్రంగా పెరిగింది. చెరుకులో 6 సంవత్సరాల తర్వాత దిగుబడిలో సుస్థిరత ఏర్పడుతుంది. అయితే నేలలో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడటం మనం గమనించడమైంది. వర్షాధారప వేరుశనగలో కూడా సేంద్రీయ పద్ధతులు పాటించడం వల్ల నేలలో సేంద్రీయ కార్బనం కొద్దిగా పెరిగింది. 4 సంవత్సరాల తర్వాత సుస్థిరమైనటువంటి దిగుబడులను మనం పొందవచ్చు. గింజలలో మాంసకృతుల శాతం కొద్దిగా పెరగటం కూడా శాస్త్రవేత్తలు గమనించారు. ఈ పరిశోధనలు ఇంకా వేగవంతంగా పూర్తి చేసుకొని పూర్తి స్థాయి సేంద్రీయ సిఫార్సులను ప్రతి పంటకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తున్నప్పుడు ఈ సాగులో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు సరిపడినంత సేంద్రీయ ఎరువులను సమకూర్చుకోవాలి. ఎక్కువ దిగుబడినిచ్చే ఎక్కువ వంగడాల సాగులో సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు తొందరగా రాకపోవచ్చు. అయినా కూడా సంవత్సరాలు పెరిగే కొద్దీ దీని ఫలితం మనకు కనిపిస్తుంది. పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల విలువ మీద కనీస ధర లభించే నమ్మకం రైతులకు కలిగించి ప్రోత్సహించినప్పుడే సేంద్రీయ సేద్యాన్ని త్వరితగతిలో రైతులు అవలంబించడానికి అవకాశం ఉంటుంది. ఈ సేంద్రీయ వ్యవసాయంలో తెగుళ్ల నివారణ కోసం జీవ రసాయనాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ట్రైకోడెర్మా జాతికి చెందిన శిలీంధ్రాలు, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనబడే బ్యాక్టీరియాను విరివిగా వాడుకోవచ్చు. ట్రైకోడెర్మాను ఆరుతడి పంటల్లోనూ, తోట పంటల్లో వేరుకుళ్ళు, వడల తెగులు, నారుకుళ్ళు వంటి తెగుళ్ల నివారణలో వాడుకోవచ్చు. ట్రైకోడెర్మా జీవ శిలీంధ్రనాశిని సేంద్రీయ ఎరువులతో కలిపి మగ్గపెట్టి తర్వాత వాడుకోవాలి. ఇంకా ఈ వ్యవసాయంలో వృక్ష సంబంధిత కషాయాల ద్వారా కూడా చీడపిల్లలు నివారించుకోవచ్చు. వీటిల్లో పొగాకు కషాయం, వేపగింజల కషాయం సమర్థవంతంగా పనిచేస్తుంది.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం ఉపయోగాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 8:15 చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. ఢిల్లీ నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ
2: మీరు వింటున్నారా ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05, తెలుగులో వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీని ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ధి జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న

0: నిర్ణయాలు సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలను విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं.
0: పచ్చిభద్ర రిఫైనరీ భారత్ అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టు అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप ప్యాకేజింగ్ కా కమర్షియల్ ప్రొడక్షన్ షురు హో రహా హై.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2, టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్ధిని సులభతరం చేస్తుందని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణ కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ జీనోమ్ మిషన్

0: పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీయర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
1: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon emissions.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుజామున 2:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

వింటున్న పాటను జయచంద్రన్ పి సుశీల పాడారు. జయసుధ చిత్రానికి దాసరి నారాయణరావు రచనకు, రమేష్ నాయుడు సంగీతం.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు.
1: అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

వింటున్న యుగుల గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. మల్లెపందిరి చిత్రానికి వేటూరి గీతం ఇది, రమేష్ నాయుడు సంగీతం.

కేజే జయదాస్, పి సుశీల పాడిన పాట వింటున్నారు. మేఘ సందేశం చిత్రానికి దేవులపల్లి గీతం ఇది, రమేష్ నాయుడు సంగీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్న పాటను ఎస్ జానకి పాడారు, రాధమ్మ పెళ్లి చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

వింటున్న యువుల గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు నవ్వుడు పెళ్ళాలు చిత్రానికి. వేటూరి గీతం ఇది, రమేష్ నాయుడు సంగీతం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు నెలవంక చిత్రానికి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రచనకు, రమేష్ నాయుడు సంగీతం.

శివరంజని చిత్రంలోని పాటను వింటున్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఈ పాటకు రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
1: 18 అధ్యాయాలు
0: 700 శ్లోకాలు
1: 700 రోజులు.
0: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్.
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, శ్రీవారి శోభనం చిత్రానికి. వేటూరి సుందరామూర్తి రచించిన ఈ పాటకు రమేష్ నాయుడు సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా 2వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రానున్న 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలోత్రా జిల్లా పంచుపద్రాలో దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి జైపూర్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణలు 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తెచ్చాయని, కానీ భారత వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల సక్రమ వినియోగంతో సంక్షోభాన్ని అధిగమించిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలపై ఎదుర్కొన్న దాదాపు 75,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని వివరిస్తూ,
1: జో హాలాత్ థే ఉన్మే ఘరేలు గ్యాస్ సిలిండర్ కి కీమత్ 2,000 రూపాయ తక్ జా సక్తి లేకిన్ హమారే యహాన్ అభీ భీ ఘరేలు ఎల్పీజీ సిలిండర్ 950 రూపాయ సే భీ కమ్ మే దియా జా రహా గరీబో కో తో ఉజ్వలా సిలిండర్ 650 కే భీ భీతర్ పడ్ రహా అప్రైల్ సే జూన్ కే బీచ్ హీ డీజల్ పెట్రోల్ మే 75,000 కరోడ్ రూపాయ సే జ్యాదా కా ఘాటా కంపెనీయో కో ఉఠానా పడా ఔర్ ఇస్ ఘాటే కో పూరా కర్నే కీ జిమ్మేదారీ సర్కారీ ఖజానే సే ఉఠాయీ గయీ.
0: గుజరాత్లోని సానంద్లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశీయ సాంకేతిక తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని

0: 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించారు. ఈ ప్లాంట్ ఏటా దాదాపు 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా నిలిచిన భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విప్లవంలో తదుపరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. సానందలోని సీజీ సెమీ ఓసాట్ ప్లాంటు దేశీయ చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక స్వయం సమృద్దిని పెంచుతూ అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ను అగ్రస్థానానికి చేరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు వెల్లడించారు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి, దేశానికి సంబంధించిన పలు కీలక ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. ధరల స్థిరీకరణ కోసం సేకరించే ఉల్లి మద్దతు ధరను ప్రభుత్వం 13% మేర పెంచింది. ఇప్పటి వరకు క్వింటాల్కు 1,875 రూపాయలుగా ఉన్న కొనుగోలు ధరను 2,125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పెంచిన కొనుగోలు ధర వల్ల ఉల్లి సాగు చేసే రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, అలాగే బఫర్ స్టాక్ సేకరణ వేగవంతమవుతుందని ఆ శాఖ పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన, పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2029 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై అహ్మదాబాద్లో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్ పరిధిలోని పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పేర్కొంటూ,
1: आप सब जानते हैं बुलेट ट्रेन का काम बहुत तेजी से चल रहा है. अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलिमोरा का, और उसके बाद में वापी से सूरत, और उसके बाद में वापी से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई. बहुत तेजी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कम्प्लीट हो गया है. तो देश के लिए बहुत एक जो कई वर्षों से एक उम्मीद थी वो पूरी होगी.
0: తయారీ సాంకేతిక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,000 కోట్ల రూపాయలకు చేరాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు 57 రెట్లు పెరిగాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. భారతదేశ సాంస్కృతిక చైతన్యాన్ని స్వామి వివేకానంద పునరుజ్జీవింపజేశారని, కాలాతీతమైన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశీయ బొమ్మల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విదేశాల నుంచి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్

0: ఇంటర్నేషనల్ బీటూబీ ఎక్స్పోను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక శాతం మేడ్ ఇన్ ఇండియా బొమ్మలే విక్రయమవుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరంతా జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. వీరు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు సవరించిన ఉడాన్ పథకం దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాబోయే 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, పాకిస్తాన్ అంతటా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ये आकाशवाणी दिल्ली है। कृपया हमारे अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए। ये आकाशवाणी है।
1: नमस्कार, आकाशवाणी की अखिल भारतीय साहित्यिक पत्रिका साहित्य भारती में आपका स्वागत है।
0: नमस्कार, सावन अगर हकीकत है तो आषाढ़ एक कल्पना, ऐसी कल्पना जिसमें भरे होते हैं खुशी के रंग, झीनी बहार, गर्म हवाओं के बीच हल्की सी फुहरन जैसे।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆరాధన ఈ చిత్రం నుండి లతా మంగేష్కర్ పాడిన గీతం.

0: It is in line with the global best practices, which is followed to green the fossil fuels to lower the carbon emissions.
1: In men's cricket, England defeated India by 4 wickets in the second T20 international of the 5-match series at Old Trafford in Manchester. India set a target of 191 runs for England. In reply, England scored 191 runs for 6 in 19 overs. Opting to bat first, India posted 190 runs for the loss of 7 wickets in the allotted 20 overs. Jacob Bethel was declared player of the match. And that's the end of this news bulletin.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, శ్రీ కెజే రమేష్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 మరల ఏనాటికి అనే పల్లవితో ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్. గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, శ్రీమతి ఐ శ్వేతాప్రసాద్. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ కార్యక్రమంలో డి వర్ధనీ గారి గాత్రం ప్రసారమవుతుంది. వయలిన్ ఓ రాజశేఖర్, మృదంగం పెరవలి జయభాస్కర్. రావూరి భరద్వాజ్ గారి రచనలు ఒక పరిశీలన, శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం, అనంతరం కల్పలత. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు. 3:00 నాటకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి గుంటక ప్రభాతలక్ష్మి బృందం వారిచే భజనావళి. 7:15 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం. ఇక 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 20 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

హలో సార్, టెస్టింగ్. ఎస్, దిస్ ఈజ్ వివిధ భారతి స్టూడియో. నౌ కంప్యూటర్ వన్ ప్లేస్.